ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. సగ సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 20వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ డి వాసుదేవ శాస్త్రి గారు వినిపించిన వినతగు మాట.
1: మనం అన్ని విధాల సుఖంగా బ్రతకాలి. ఈ విధమైన భావంతోనే కావలసిన సౌకర్యాల కోసం, సుఖశాంతుల కోసం మనం ఎంతైనా శ్రమ పడుతూ ఉంటాం. అందుకోసమే ధనము, వస్తువులు, వాహనాదులు సమకూర్చుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది మనము, మనతో పాటు మన వాళ్ళు కూడా శాశ్వతంగా హాయిగా ఉండాలని, ధనం కోసం, సుఖం కోసం అవినీతి, అధర్మ మార్గాలను కూడా ఆచరించడానికి ఏమాత్రం వెనకాడరు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా మేలు జరిగినట్లు కనిపించినా చివరికి చెడు ఫలితాలని మనం ఎప్పటికైనా పొందవలసి వస్తుంది. ఈ విషయం వారికి అర్థం కాదు. మరి అయితే సుఖశాంతి ఇత్యాదులు కావాలంటే ఏం చేయాలి అని ప్రశ్న. దాన ధర్మాదులు మాత్రమే మనకు మేలు కలిగిస్తాయి అని పెద్దల మాట. శాస్త్రం బోధించింది కూడా అదే. అదేమిటి? దానం ధర్మం చేస్తే ఉన్నది కూడా ఖర్చు అయిపోతుంది కదా, దానివల్ల మనకు నష్టమే కదా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. ప్రకృతి ధర్మాన్ని, భౌతిక సత్యాన్ని మనం గుర్తించాలి. మంచి పంట కావాలంటే మంచి విత్తనం వేయాలి. వేపగింజ నాటి మామిడి పంట పొందలేం కదా. ఏది చేస్తామో అది 10% ఇంకా 100%గా కూడా ఫలితం రావడం ప్రకృతి ధర్మం. చెడు చేసి మంచి ఫలం కోరితే ఎలా? అందుకే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి అని ఉపదేశించినారు. దాని అర్థం మంచి చేసినవాడు ఎప్పటికీ దుర్గతి పొందడు అని. అందుకేనేమో మన సమాజంలో శుభకార్యాలు, అశుభకార్యాలు ఏవి జరిగినా దానాలు చేయడం పరిపాటిగా వస్తున్నది. ఆయా సందర్భాల్లో షోడశ దానాలు అంటే 16 దానాలు, దశ దానాలు అంటే 10 దానాలు, ఈ విధంగా మన పెద్దలు ఏర్పాటు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దానము అంటే మనం కష్టపడి సంపాదించి మనది అనుకున్న దాన్ని మనస్ఫూర్తిగా మళ్ళీ దానిని ఆశించకుండా ఇతరులకు ప్రీతిగా ఇవ్వడం. ఇలా ఇవ్వడం వల్ల ఆయా వస్తువుల మీద మనకు త్యాగబుద్ధి ఏర్పడుతుంది. ముఖ్యంగా అహంకారం, మమకారం అనే దృఢమైన సంసార బంధాలు తొలగిపోయి మనకు మోక్షమో లేదా ఉత్తమ గతులో కలుగుతాయి. అందుకే వేదము త్యాగే నైకే అమృతత్వమానశుహు, త్యాగం వల్లే ముక్తి అని ఉపదేశించింది. దానేన భూతాని వశీభవంతి, దానేన వైరాణ్యపి యాంతి నాశం, పరోపి బంధుత్వముపైతి దానైహి, దానం హి సర్వవ్యసనాని హంతి అని నీతిశాస్త్రం ఉపదేశిస్తూ ఉంది. దీని భావం ఏమిటంటే దానం వల్ల అన్ని ప్రాణులు వశమవుతాయి, శత్రుత్వాలు తొలగిపోతాయి, పరాయి వాళ్ళు కూడా బంధువులవుతారు, పాపం కష్టం నశిస్తాయి అని. రాజనీతి కూడా సామ ఉపాయం, దాన ఉపాయం, భేద ఉపాయం, దండ ఉపాయం అని 4 ఉపాయాలని బోధిస్తున్నది. ఇందులో దానం మంచి తరణోపాయమే. దానివల్ల మనకే కాదు మన దేశానికి, మన సమాజానికి సుఖశాంతులు కలుగుతాయి అని తెలుస్తున్నది. అయితే తన్నుమారిన ధర్మం, తలకు మించిన దానం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. పాత్ర మెరిగి దానం చేయడం శ్రేష్టం. ఎవరు దేన్ని లేక తీవ్రంగా బాధపడుతున్నారో వారికి దాన్ని సకాలంలో అందజేస్తే అంతకంటే పుణ్యకార్యం ఉండదు. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా అని అన్నదానం పరమదానం, విద్యాదానం అతఃపరం అని పెద్దల మాట. అన్నదానం శ్రేష్టమైనది, విద్యాదానం అంతకంటే గొప్పది. విద్యాదానం వల్ల జీవితమంతా తృప్తి కలుగుతుంది అని భావం. హరిశ్చంద్రుడు, రంతిదేవుడు మొదలైన పురాణ పురుషులే కాక కర్ణుడు, నిన్న మొన్నటి డొక్కా సీతమ్మ లాంటి ఎందరెందరో మహనీయులు అజరామరులైనారు.

0: വ്യർത്ഥമായ ദുർണപോതു അനഗ.
1: ശ്രീ ഡി വാസുദേവ ശാസ്ത്രി ഗാരു വിനിപ്പിച്ചിന വിനതകുമാട വിന്നാരു. ആകാശവാണി അനന്തപുരം കേന്ദ്രം. రైతు సోదరులకు సేద్యం సిద్ధులు. ఈనాటి కార్యక్రమంలో దూడల పెంపకంలో మెళకువల గురించి డాక్టర్ కె వినోద్ కుమారు, పశు వైద్యాధికారి, అందించే వివరాలు.

0: డాక్టర్ కే వినోద్ కుమారు, పశు వైద్యాధికారి, అందించే వివరాలు.
1: మనం ఈరోజు కార్యక్రమంలో దూడల పెంపకము, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. మనకు పాతకాలం నుంచే ఒక సామెత ఉంది, నేటి దూడలే రేపటి పాడి పశువులు అని. కానీ మనం నేటి దూడల్ని ఎలా చూస్తున్నాము అంటే, యాజమాన్య పద్ధతులు సరిగ్గా లేకపోవడం వలన 5-10% మరణించాల్సిన దూడలు, 30-40% దూడలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి మనము దూడల పెంపకము, దాని యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మామూలుగా మనము దూడల పోషణ, దూడల యాజమాన్యం రెండు అనుకున్నప్పుడు దూడల పోషణ గురించి మాట్లాడుకుంటే, దూడల పోషణ అనేది మనం దూడ పుట్టినప్పటి నుంచే కాకుండా గర్భంలో ఉన్నప్పటి నుంచే మనము జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం దాల్చిన ఆవైనా ఎనుమైనా మనము చేయవలసిన పని ఏమి అంటే, గర్భంలో ఉన్న దూడకు సరిపోయేటట్లు దాణా అనేది మనం సపరేట్గా ఇవ్వవలసి ఉంటుంది. దానివల్ల గర్భంలో ఉన్న దూడ బాగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత బలంగా ఉంటుంది. బలమైన దూడ రావడం వలన మనకు త్వరగా ఎదకు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దూడలు పుట్టిన వెంటనే మనం నవరంధ్రాలు, ముక్కుర్ల రంధ్రాలని బాగా క్లీన్ చేయవలసి ఉంటుంది. సరిగ్గా శ్వాస ఆడకపోతే మర్దనా చేయవలసి ఉంటుంది. మర్దనా చేసిన తర్వాత కూడా అప్పటికీ శ్వాస సరిగ్గా ఆడకపోతే గనక నోటి ద్వారా గాలిని అందించవలసి వస్తుంది. మనము ఒకవేళ అలా చేసిన తర్వాత అప్పటికీ రాకపోయింది అనుకోండి, దూడ వెనకాల రెండు పైకెత్తి రౌండ్గా అంటే ఫాస్ట్గా తిప్పడం వల్ల కొంచెం శ్వాస ఆడడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈయన వెంటనే తల్లిని దూడని నాకిచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఒకవేళ అలా ఏర్పాటు చేయకపోతే తల్లికి దూడకి ఉన్న అనుబంధం కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆ అనుబంధాన్ని పెంచడానికి దూడని కంపల్సరీగా ఆవుల చేత నాకించడం చేయాలి. ఒకవేళ అలా చేయలేని పక్షంలో తౌడు కానీ ఉప్పు కానీ వేసి దాన్ని వృద్ధి కూడా మనము ఆవుల చేత కానీ ఎనుముల చేత కానీ నాకించవలసి వస్తుంది. దానివల్ల అనుబంధం పెరిగి పాలు ఎక్కువ ఇవ్వడం కానీ, పాలు తాగడానికి అది అనుమతించడం కానీ అలా బాగా ఉంటాయి. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే మనము గోనపట్టాతో కానీ వరిగడితో కానీ శుభ్రం చేసి నీట్గా చేయవలసి వస్తుంది. మనం పుట్టిన వెంటనే బొడ్డు కత్తిరించే పద్ధతి దగ్గర నుంచి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి, యాజమాన్య పద్ధతులు పాటించవలసి వస్తుంది. బొడ్డు కత్తిరించినప్పుడు మనం ఎలా చేయాలి అంటే, కొత్త బ్లేడ్ తీసుకొని కత్తిరించవలసి వస్తుంది. ఆ కొత్త బ్లేడ్ లేక మనం ఏదైనా చిడుం పట్టిన బ్లేడ్ కానీ ఏదన్నా అలాంటి వస్తువులతో వాడడం వల్ల జరిగే అనర్థాలు ఏమవుతాయి అంటే, బొడ్డు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ బొడ్డు వాపు వ్యాధి రాకుండా చేసుకోవడానికి మనం మొదటిగా చేయాల్సిన పని ఏమంటే, బొడ్డు కత్తిరించడం మాత్రం స్టెరైల్ బ్లేడ్ అంటాము, మనకి మామూలుగా కొత్త బ్లేడ్ తీసుకొని చేసినా కూడా సరిపోతూ ఉంటుంది. పుట్టిన వెంటనే మనం ఏం చేయాలి? సామాన్యంగా మనం పుట్టిన వెంటనే దూడని పక్కన పెట్టి పశువుని బాగా చూసుకుంటాము. దూడని కూడా బాగా చూసుకోవాలి. దూడ యాజమాన్యం పద్ధతుల్లో ఫస్ట్ మనం చూడవలసింది వచ్చేసి జున్ను పాలు తాగించేది. జున్ను పాలు తాగించడం అంటే ఎలా ఉండాలి అంటే, పశువు యొక్క బరువును బట్టి తాగించవలసి వస్తుంది. పశువు బరువు అందాజుగా 20 కేజీలు ఉన్నట్లయితే అది మనకు 2 లీటర్ల జున్ను పాలు 2-3 సార్లకు బట్టి తాగించాల్సి వస్తుంది. అదే 30 కేజీలు ఉందనుకోండి, 3 లీటర్ల పాలు 2-3 దఫాలుగా తాగించవలసి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ దూడ పుట్టగానే మనకు జున్ను పాలు తాగడం వల్ల యాంటీబాడీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో దానివల్ల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ రావడం వల్ల దూడలు వ్యాధిన పడకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ జున్ను పాలు తాపడం వల్లే ఇది సాధ్యమవుతుంది. అది కూడా జున్ను పాలు ఎంత ముందుగా తాపాలి అంటే 12 గంటల నుంచి 20 గంటల లోపు అయితే ఇంకా ఎక్కువ శాతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం జున్ను పాలు తాగించే దాని ప్రాముఖ్యతను బాగా తెలుసుకొని పుట్టిన వెంటనే జున్ను పాలు తాగించాల్సి వస్తుంది. తర్వాత మనం దూడల ఆహారం గురించి తెలుసుకుంటే, పాలతో పాటు పాలు ఎలాగివ్వాలి, ఇందాక మనం అనుకున్నట్టు 20 కేజీలు బరువు ఉంటే 2 లీటర్ల పాలు ఇవ్వవలసి వస్తుంది. దూడలు పుట్టగానే సామాన్యమైన కడుపులా ఉంటాయి. దాన్ని 4 భాగాల కడుపుగా మారడానికి 2-3 నెలల సమయం పడుతూ ఉంటుంది. ఈ 2-3 నెలల సమయం పట్టే వరకు మనము పాల శాతం తగ్గించుకుంటూ ప్రత్యేకమైన దాణాన్ని తయారు చేసుకొని దాన్ని మేపడం వల్ల 4 భాగాల కడుపు బాగా అభివృద్ధి చెందుతుంది, బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ దాణా ప్రత్యేక దాణా తయారీ కూడా మనం తెలుసుకుందాము ఒకసారి. ఆ ప్రత్యేకమైన దాణా ఎలా ఉండాలి అంటే, మొక్కజొన్నలు, జొన్నలు మొదలగు ధాన్యపు గింజలు 40 భాగాలు, తర్వాత వేనిశెనగ పిండి 30 భాగాలు, తౌడు 10 పాళ్ళు,

0: తర్వాత చేపల పొడి 7 పాలు, తర్వాత బెల్లం మడి అంటాం కదా మనం, బెల్లము అది 10 భాగాలు, ఖనిజ లవణాల మిశ్రమం 3 పాలల్లో కలిపి రోజుకు ఎంత లేదన్నా 150 గ్రాములు సరఫరా చేస్తూ రావడం వల్ల మనకు లోపల దూడకు సరిపోతూ వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి దూడ వయసు నుంచే మనం అది బాగా పౌష్టికంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. పౌష్టికంగా పెరగడం వల్ల వ్యాధిరోధక శక్తి పెరిగి కొద్దిగా ఎదగు త్వరగా రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చేసే చిన్న పొరపాటు ఏమంటే దూడలకు నట్టల నివారణ మందు తాపించాం మనం ఎప్పుడు. ఈ నట్టల నివారణ మందు అనేది మనం ఎప్పుడు తాపించాలి అంటే గర్భంలో ఉన్నప్పుడు ఆ పశువుకి తాపడం వల్ల ఆ వ్యాధి నిరోధక శక్తి దూడలకు వస్తుంది. అలాగే మనము దూడ ఈనిన తర్వాత కూడా 10 రోజులకు నట్టల నివారణ మందు తాపించాల్సి వస్తుంది మొదటిసారి. దాని తర్వాత ప్రతి నెల నట్టల నివారణ మందు 6 నెలల వరకు తాపించాల్సి వస్తుంది. దాని తర్వాత 3 నెలలకు ఒకసారి, తర్వాత 6 నెలలకు ఒకసారి తాపించవలసి వస్తుంది. నట్టల నివారణ మందు తాపించకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఏమి అంటే సూక్ష్మక్రిములు ఉండడం వల్ల మనం పెట్టే ఆహారం అంతా అవి పీల్చుకుంటూ ఉంటాయి కాబట్టి దీని ఎదుగుదల ఆగిపోతూ వస్తుంది. దీని ఎదుగుదల బాగుండడానికి మొట్టమొదటిగా మనం నట్టల నివారణ మందు తాపించాలి. దాంతోపాటు తెల్లగా పారడం కానీ ఇలాంటివి పాలు ఎక్కువ అరగకపోవడం వల్ల కూడా పారడం జరుగుతూ ఉంటుంది. ఆ పారడం ఎక్కువగా ఉన్నప్పుడు తెల్లగా పారినప్పుడు మనము పాల శాతాన్ని కొద్దిగా తగ్గిస్తూ వచ్చి ఈ దాణా శాతం పెంచుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. అప్పటికీ పారడం మానకపోతే డాక్టర్ గారిని సంప్రదించి యాంటీబయాటిక్స్ పౌడర్స్ అవి వాడవలసి వస్తుంది. దాన్ని మనం గమనించుకొని చూడవలసి వస్తుంది. అలాగే మనం దూడ పుట్టిన 4వ తేదీ విటమిన్ ఏ ఇంజెక్షన్ వేయడం వల్ల లోపల వ్యాధి నిరోధక శక్తితో పాటు స్కిన్ డెవలప్మెంట్ కానీ హెయిర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి ఆ ఇంజెక్షన్లు కూడా వేయించవలసి వస్తుంది. తర్వాత మనము దూడల్లో ఇప్పుడు ముఖ్యంగా వచ్చే మనకు వ్యాధుల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనకు నిమోనియా అనే వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఆ నిమోనియా అనే వ్యాధి ఎలా ఉంటుందంటే ఈదరు గాలులు చల్లగాలులు బాగా సోకినప్పుడు ఇవి దూడలు తట్టుకోలేవు కాబట్టి మనకు నిమోనియా అనేది ఎక్కువగా వస్తుంది. నిమోనియా వచ్చినప్పుడు మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే దగ్గు ఉంటుంది, జ్వరము ఉంటుంది. జ్వరం ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా పాలు తాగడం మానేస్తుంది. వీటిని వెంటనే డాక్టర్ గారికి సంప్రదించి చికిత్స చేయించవలసి వస్తుంది. మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు బొడ్డువాపు వ్యాధి కూడా మనకు 10-15 రోజుల తర్వాత వెలుగు చూస్తుంది కాబట్టి మనము పుట్టిన వెంటనే కొత్త బ్లేడ్తో చేయడం వల్ల మనకు ఆ బొడ్డువాపు వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. బొడ్డువాపు వ్యాధి ఒకవేళ వచ్చినా కూడా మనం బొడ్డు దగ్గర క్లీన్ చేయించుకొని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వేసుకొని చేసుకోవచ్చు. దూడలలో ఎక్కువగా మలబద్ధకం అనేది కూడా ఉంటుంది. దూడల్లో సామాన్యంగా ఫస్ట్ టైం మనము పుట్టిన వెంటనే చూసుకుంటే మనం పాలు తాపిన వెంటనే 2-3 గంటలకు విరేచనం అవ్వాల్సి వస్తుంది. ఒకసారి అది అలా అవ్వకపోవడం ఏమంటే లోపల ఉన్న చెడు పదార్థాలంతా అలా ఉండిపోవడం వల్ల కడుబుబ్బరం రావడం జరుగుతూ ఉంటుంది. అలా ఫస్ట్ టైం జరిగినప్పుడు అయితే మాత్రం మనము సబ్బు నీళ్ళ ద్వారా ఎనీమా ఇచ్చేసి దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కడుపుబ్బరం తగ్గుతుంది, పారడము స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలాగనే ఉంటూ వస్తే అది మలబద్ధకంగా మారి ఈ టైంలో మనము నట్టల నివారణ మందు కడుపులో ఏమన్నా అడ్డుపడిందా అనేది చూసుకొని దాని తగ్గట్టు డాక్టర్ గారిని సంప్రదించి దాని తగ్గట్టుగా వైద్యం చేయించవలసి వస్తుంది. నట్టల బెడద ఎలా ఉంటుంది అని మనం పెట్టే ఆహారం అంతా అవి పీల్చుకుంటూ వస్తాయి కాబట్టి దీని పెరుగుదల ఆగిపోతుంది. పెరుగుదల ఆగిపోయినప్పుడు వచ్చేటివన్నీ వస్తాయి. అవి ఏమేమి అంటే ఎదకు త్వరగా రాకపోవడము, త్వరగా పెరుగుదల ఉండకపోవడము, ఎదకు వచ్చినా కట్టకపోవడం ఇలాంటివన్నీ వస్తాయి. దూడల్లో సామాన్యంగా బలవర్ధంగా పెరిగిన దూడకి బలహీనంగా ఉన్న
1: సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు దూడల పెంపకంలో మెళకువల గురించి డాక్టర్ కె వినోద్ కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను

0: ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గా గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని, స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల్లో చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసమున్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ కార్యక్రమంలో సాంస్కృతిక వైవిధ్యం గురించి సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు బి చలపతి, నిర్వహణ శృతి ప్రియాంక, అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రత చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఈ 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:47 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తున్నారు శ్రీ ఎం నారాయణ స్వామి బృందం మరియు శ్రీమతి టి ఓబులమ్మ బృందం. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ. ఇక రాత్రి 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 ఎక్కడున్నావు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక. రాత్రి 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం డాక్టర్ డి కామేశ్వరరావు గారు పాడిన లలిత గీతం.

డాక్టర్ డి కామేశ్వరరావు గారు రచనలో చిరంజీవి సత్యయామిని పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.

0: దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 వర్షో మే హమారా బయోలెటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా

0: సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ధి, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 16వ శ్లోకం.

తత్ర ఆ కర్మహేతువుల విషయంలో ఏవం యథార్థస్థితి ఈ విధంగా సతి తు ఉండగా దీనికి భిన్నంగా యహ ఎవడైతే అకృతబుద్ధిత్వాత్ సంస్కారాన్ని పొందని తెలివి గలవాడు కావడం వల్ల ఆత్మానం తనను కేవలం ఒక్కడినే కర్తారం కర్తగా అనగా కర్మహేతువుగా పశ్యతి దర్శిస్తున్నాడో సహ అట్టి దుర్మతి తల్లగిందులుగా చూసే బుద్ధిగల వ్యక్తి న పశ్యతి ఉన్నది ఉన్నట్లు చూడడం లేదు.

कस्मात् न स पश्यति दुर्मति ही। అర్జునా, కర్మ హేతువుల విషయంలో ఉన్న యథార్థ స్థితి ఇది. అయితే ఈ విషయం అర్థం కావాలంటే జడమేదో చేతనమేదో తెలుసుకునే బుద్ధి సంస్కారం ఉండాలి. అది లేనివాడు ఈ ఐదింటిని వదిలేసి నేనొక్కడినే కర్తను అని భావిస్తూ ఉంటాడు. ఇలా భావించే బుద్ధి దుర్బుద్ధి. ఇలాంటి బుద్ధి గలవాడు ఉన్నది ఉన్నట్లు చూడడం లేదు. అసలైన అర్థం ఏమిటంటే దేహము, దానిలో ఉండే ఇంద్రియాదులు, వాటికి మూలమైన త్రిగుణాలు, వాటి సమష్టి రూపమైన ప్రకృతి అనేవే కర్తలు. వీటిలో వేటికి యథార్థమైన సత్యం అనేది లేదు కనుక కర్మగా కనిపించేదంతా అకర్మే అనేది. ఈ విషయాన్ని బుద్ధిలో దృఢ సంస్కార రూపంగా నిలబెట్టుకోవాలనేదే ఈ శ్లోకం మనకు ఇస్తున్న సందేశము.

0: स पश्यति दुर्मतिः।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ గురించి, సాంస్కృతిక వైవిధ్యం గురించి సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు బి చలపతి గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుబాన్. అలాగే వాణిజ్య ప్రకటనలు, అలాగే పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఇప్పుడు విందాం ఒక పాట.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: సమాచార వేదిక. కదిరిలోని ప్రసిద్ధ శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం శ్రీవారికి ఆర్జిత కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయంలోని కళ్యాణ మండపంలో వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. వేసవి సెలవులు వస్తే చాలు, విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పరంబళ్ళు తొక్కుతుంది. చాలామంది విద్యార్థులు క్రికెట్ను నేర్చుకోవాలని ఆరాటపడుతుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 605 మంది వేసవి శిక్షణా శిబిరాల్లో పాల్గొంటున్నారు. బాలురే కాదు, బాలికలు క్రికెట్ పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. జిల్లా క్రికెట్ సంఘం ఆర్డిటి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరంలో విశేష స్పందన లభిస్తోంది. నార్పల మండలంలోని గూగుడు కుళాయస్వామి క్షేత్రానికి నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. అదే రీతిలో స్వామికి ఆదాయం వస్తుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన వసతులు లేకపోవడంతో వారంతా నానాపాట్లు పడుతున్నారు. ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరం భారీగా ఆదాయం వస్తున్నా భక్తులకు కనీస సదుపాయాలు లేకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఆదాయం దేనికి వినియోగిస్తున్నారో అధికారులు వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్బీఐ ఏటీఎం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. నార్పల సమీపంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రంలో ఇప్పటి వరకు ఎస్బీఐకు చెందిన ఏటీఎం కేంద్రం ఏర్పాటు కాకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో నగదు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఈసారి గత సంవత్సరం కంటే 10% అదనంగా విద్యార్థులను ప్రవేశాలు పెంచడానికి లక్ష్యంగా నిర్దేశించారు. అనంత జిల్లాలో 18,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మంగళవారం కంబుదూరు మండలం తిమ్మాపురంలో ప్రత్యేక కార్యాచరణలో పాల్గొన్నారు. 32 మంది విద్యార్థులు 1వ తరగతిలో చేరారు. అందులో 14 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం విశేషం.

టిడ్కో ఇళ్ల కోసం డీడీలు చెల్లించి ఇల్లు మంజూరు కాని వారు రద్దు చేసిన వారికి సొమ్ము వెనక్కి ఇచ్చేందుకు చేపట్టిన ప్రక్రియ ఆశావహ ఫలితాలను అందిస్తుంది. ఇప్పటికే అనంతపురం నగరపాలికలో 1000 మంది వరకు

0: తమకు సొమ్ము వెనక్కి ఇవ్వాలని డీడీలకు సంబంధించిన నకలు అందజేశారు. నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగంలో లబ్ధిదారులు వివరాలు అందజేస్తున్నారు. అన్ని వివరాలు సక్రమంగా అందించిన వారికి వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని నగరపాలక యంత్రాంగం యోచిస్తుంది. మొత్తం 5,000 మందికి పైగానే ఉండగా ఇందులో చాలామందికి ఇళ్లు మంజూరయ్యాయి. డీడీలు ఉన్నవారు కనీసం మరో 2,000 మంది ఉంటారని అంచనా. డీడీలు అందివ్వని వారు వెంటనే నగరపాలికలో ఇవ్వాలని కమిషనర్ జశ్వంత్రావు పేర్కొన్నారు. బాల్య వివాహాలను గ్రామాల నుంచి పూర్తిగా నిర్మూలిద్దామని కొర్రపాడు పిహెచ్సి వైద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కొర్రపాడు గ్రామంలో ఆయన బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు బాలబాలికలను సమానంగా చూడటం పాటు బాగా చదివించాలన్నారు. ఆరోగ్య విద్యాబోధకురాలు పర్వీన్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు పెద్ద మనుషులకు కూడా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వరలక్ష్మి, శ్రీనాథ్, సదాశివారెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని నెమళ్ళపల్లి గ్రామంలో ఊరి దేవరను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు పామిడి, గుత్తి మండలాలలో బాధ్యుడు గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బంధుమిత్రుల రాకతో గ్రామంలో వేకువజామున నుంచి సందడి నెలకొంది. వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం చావడి సంభాషణ. ఈనాటి కార్యక్రమంలో సాంస్కృతిక వైవిధ్యం గురించి సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మసూదన్ రెడ్డి మరియు వి చలపతి. ఈ కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక.
4: ఎవడే మంచి చావడి దగ్గర కొత్త మంచి వచ్చినట్లున్నాడు, ఇక్కడ చెందిన ఇప్పుడు ఉన్నట్లు లేడే, ఎక్కడో కొత్త అయిపో వచ్చినట్లున్నాడు. నా ఎవరు నా నువ్వు?
5: తుమ్కవునా?
4: తుమ్కవును. రంగప్ప, ఒరిని మంచేసారు గుర్తే పట్టలేదు కదా, దాంతోపాటు తెలుగు కాకుండా ఏమి హిందీలో మాట్లాడుతున్నావా? ఏమి తమాషా ఉందా నీకేమన్నా?
5: రంగప్ప కౌన్ హే.
4: దో రంగప్ప, నీకు ఇంకా జోడి ఇంకా.
5: ఏ అచ్చా, హే అచ్చా.
4: అబ్బాయి ఆడో గాలి తగినట్టుందప్ప నీకు.
5: ఏదన్నమ్మా లేకపోతేనో?
4: ఏమైందప్ప? ఏమైంది?
5: సీనాకేలు వేసుకుని మండికి పోయినానంటే
4: పోతే
5: వాళ్ళు ఏం సీట్లో మాట్లాడుతున్నారు హిందీలో, దానికి ఊరేటు చెప్తారప్ప. మాకు ఊరేటా?
4: తెలుగులో మాట్లాడితే ఓ రేటు, హిందీలో మాట్లాడితే ఓ రేటు చెప్పినారా?
5: దానికి నేను కూడా సీటు మాదిరి వేసుకున్నాను. ఇప్పటి నుంచి హిందీ నేను నాతో మాట్లాడాలంటే
4: నాకు రాదప్ప హిందీ, నాకు తెలుగు ఒకటి వచ్చు రోంతరోంత, అది కూడా.
5: అచ్చా బోల్, అచ్చా బోల్.
4: బా, మరసంగా మాట్లాడితే మాట్లాడు నువ్వు ఇంకా.
5: సరేలేనా, మాట్లాడతానులే.
4: సరేలే, కానీ నువ్వు హిందీలో మాట్లాడడం తప్పే కదా రంగప్ప. అట్లని చెప్పి డ్రెస్ వేసుకున్నా హిందీ మాట్లాడుతున్నావు, కానీ ఆడిపోయి మళ్ళీ ఏమైనా పెళ్లి చేసుకున్నా ఆ బాబు తిప్పలాడుతుంది నీకు, పరిగెట్లే నీకు ఇంకా చెప్తాను.
5: అంత అదృశ్యం లేదు.
4: ఆహా, మనసులో ఉంది అయితే నీకు. నువ్వు నిజంగా చేస్తే ఇంకా పోలీస్ స్టేషనే నీ గతి. కానీ చూడి, వాళ్ళ ఇడికి వచ్చిన వాళ్ళ రోంత హిందీ మనకు వస్తుంది, మన తెలుగు రోంత వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వైవిధ్యమే అట్లాంటిది.
5: అంటే ఎట్లన్నా? ఏంది వైవిధ్యం అది? ఇదంటివి
4: అంటే సాంస్కృతిక వైవిధ్యం అంటారు దీన్ని మామూలుగా. అంటే ఇప్పుడు రకరకాల భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇప్పుడు ఉత్తరాది పోతే మనకంత హిందీ, ఇప్పుడు కిందికి వస్తే మన తెలుగు, కన్నడ, తమిళ్ మలయాళం ఉంది. కాబట్టి ఇన్ని భాషలు ఉన్నాయి, కానీ అందరము భారతదేశంలోనే ఉంటున్నాం. దీన్నే భిన్నత్వంలో ఏకత్వము అంటారు.
5: ఓహో, అట్లనా?
4: ఈ దీంతో

0: ఏమవుతుందంటే ఒకే చోట వేరు వేరు మతాలు, రకరకాల భాషలు, ఆహారపు అలవాట్లు. వాళ్ళు చూడు, రోటీలు తింటారు, మనమైతే అన్నం పప్పు సాంబార్ రసం ఏదో
1: పొద్దుపోయి అరటేస్తుంది.
0: అరటేస్తుంది, మనం అడిగి పోతే మనం ఉండలేమప్పో, రొట్టెలు తిని ఉర్లగడ్డలు తిని మనం బతకలేము.
1: వాళ్ళ వాతావరణం అట్లా, మన వాతావరణం
0: అంటే రకరకాల శీతోష్ణ స్థితులు అనమాట. అక్కడ ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉలన్ రగ్గులు కప్పుకుంటారు, స్వెటర్లు వేస్తారు, మనము కాటన్వి మామూలు అంగీర్లు
1: వేసుకుంటాం.
0: మనం వేసుకుంటాం. చూడు, ఒకే దేశంలో ఉన్న రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. దీన్నే మనము ఒక ఖండానికి ఉన్న లక్షణాలన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి కాబట్టి దీన్నే భిన్నత్వంలో ఏకత్వము అంటాము.
1: కాదు, ఎన్ని ఉన్నాయి రాష్ట్రాలు? ఇట్లా
0: రాష్ట్రాలు ఇప్పుడు మనకి 29 ఉన్నాయా? దాంట్లో మన ఆంధ్రప్రదేశ్, తెలుగు మాట్లాడి మన తెలంగాణ ఉంది. కానీ ఒక 100 కిలోమీటర్లకు ఒకసారి మన సాంస్కృతికంగా కొంత మార్పు ఉంటుంది అన్నమాట, భాషలో కానీ వేషధారణలో కానీ.
1: ఓహో, అట్లా చెప్పు.
0: అట్లా ఇప్పుడు ఇక్కడైతే బాల్ తగిలింది అంటాము, అదే తెలంగాణకి పోతే బాల్ తాకింది అంటారు.
1: ఓహో,
0: తాకిందంటే మన జనరల్ సొక్కుని పోతే తాకింది అంటాము.
1: ఇట్లా మాట్లాడతాం.

0: దాంట్లో మన ఆంధ్రప్రదేశ్, తెలుగు మాట్లాడి మన తెలంగాణ ఉంది. కానీ ఒక 100 కిలోమీటర్లకు ఒకసారి మన సాంస్కృతికంగా కొంత మార్పు ఉంటుందన్నమాట, భాషలో కానీ వేషధారణలో కానీ.
1: ఓహో, అట్లా చెప్పు.
0: అట్లా ఇప్పుడు ఇక్కడైతే బాల్ తగిలింది అంటాము, అదే తెలంగాణకి పోతే బాల్ తాకింది అంటారు.
1: ఓహ్,
0: తాకిందంటే మన జనరల్ ఇట్లా సొక్కుని పోతే తాకింది అంటే
1: ఇట్లా మాట్లాడతాం.
0: వాళ్ళ అర్థం ఇద్దరిది ఒకటే. తెలుగులోనే మనకి ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి, అట్లా హిందీలోనూ ఉంటాయి, కన్నడలో ఉంటాయి. ఇదే కాకోకుండా చాలా మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. మన హిందువులు, ముస్లిమ్స్, సిక్కులు, జైనులు వీళ్ళంతా మన భారతదేశంలో అంతా ఉన్నారు. రకరకాల కులాలు మతాలు ఇవన్నీ మామూలే. ఇంకా గౌరవించాలి, అన్ని గౌరవించుకోవాలప్ప. దీంతో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడు, పండుగలు ఇప్పుడు మన సేట్లో అనంతపురంలో ఉన్నారు కదా, వీళ్ళైతే ఏం చేస్తారు, హోలీ బాగా చేసుకుంటారు, ఈ వినాయక చవితి కానీ ఈ హోలీ కానీ. అక్కడ నుంచి పైన వచ్చి మనం నేర్చుకున్నాం ఎక్కువ మటుకు. మనం తక్కువ జరుపుకుంటాం. మనమంతా ఏది వ్యవసాయానికి సంబంధించిన ఈ సంక్రాంతి, ఇదే సంక్రాంతి
1: ఇత్తనాలు ఏకాదశి,
0: ఇత్తనాలు ఏకాదశి వ్యవసాయదారులకు సంబంధించి, ఇదే సంక్రాంతి తమిళనాడుకు పోతే పొంగల్ అంటారు, ఇదే కేరళకు పోతే ఓణం అంటారు. కాబట్టి పండుగ అదే అయినా కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు.
1: వాళ్ళ వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి అట్లా చేసుకుంటారు. దానికి ఇట్లా అనుకున్నాను, అంటే వాళ్ళ ఏసు వేసుకొని వాళ్ళు మాత్రం మాట్లాడితే సుమారు గ్రేట్ అవుతుంది అనుకుంటాను.
0: అట్లా ఏం లేదు, నీ అపోహ అంతే, అట్లా ఏం కాదు. కానీ టన్నుకి ఇంతని నిర్ణయిస్తారు కాబట్టి ఎంత వచ్చినా కూడా దాంట్లోనే ఇస్తారు. కళల్లో మనకి కూచిపూడి, అదే తమిళనాడుకు పోతే భరతనాట్యం, ఒరిస్సాకు పోతే కథక్, కేరళకు పోతే కథాకళి. దక్షిణ భారతదేశంలోని ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి. కాబట్టి అయినా కూడా మన భారతదేశం అంతా కలిసి ఉంటున్నామంటే చాలా అద్భుతం తెలుసా.
1: నో శానన్న, నువ్వు చెప్తా అంటే నాకు ఇప్పుడు బాగుంది. నో ఇన్ని ఉండటం వల్ల ఏమన్నా ఉపయోగాలు?
0: వేరే సంస్కృతుల గురించి తెలుసుకోవడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది.
1: ఓహ్,
0: వాళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా, మన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా మనం సరి చేసుకోవచ్చు. ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించడం వల్ల కూడా, నేర్చుకోవడం వల్ల మనలో సహనం పెరుగుతుంది. అంతే కదా, పక్కనోళ్ళు చేస్తానప్పుడు మనం ఈడ్చి పెడుకోకుండా మనం కూడా సహనంగా ఉంటామన్నమాట. మనం చేసినప్పుడు వాళ్ళు సహనంగా ఉంటారు.
1: చూస్తాం కాబట్టి ఏంది ఏం జరుగుతుండేది ఏందని.
0: అంతే, ఇంకేం లేదు.
1: మనం కూడా నేర్చుకుంటే ఉంటుందిలేప్ప.
0: తాజ్మహల్, చార్మినార్, ఈ అజంతా గుహలు, ఈ కోనార్క్, ఇట్లాంటివన్నీ ప్రపంచ యాత్రికులందరూ వచ్చి సందర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా పర్యాటకం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. బయట ఉండే వాళ్ళు ఎవరన్నా వచ్చి మనకు సందర్శిస్తే మనకు ఆదాయం డాలర్ల రూపంలో వస్తుంది. మన భారతదేశానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట.
1: దుడ్లు బాగా ఆడుతూ ఉంటాయి
0: అట్లా అన్నమాట. కాబట్టి ఇట్లా వేరు వేరు ఆలోచనలు కలిస్తే కొత్త రకమైన కళలు, కొత్త రకమైన వంటకాలు కూడా పుడతాయప్ప.
1: ఇంతుంది అన్న దీంట్లో.
0: మరి వాళ్ళ దాలు, మన పప్పు రెండు కలగలిపి కొత్త వంటకం అయిపోతుంది. మన హిందీ రాకపోయినా కూడా ఇది మనలో కలిసిపోయింది, పానీపూరి
1: కాదన్నా. ఇప్పుడు ఇట్లా సమస్యలు ఏమన్నా ఉండవు మళ్ళీ దీని నుంచి.
0: దీని నుంచా, ఒక్కొక్కసారి ఏమైతుందంటే రంగప్ప, ఈ భాషాపరమైన తేడాల వల్ల కానీ మతపరమైన భేదాల వల్ల కానీ ఒకసారి గొడవలు రావస్తాయి. కానీ అందరూ మనమందరూ భారతీయులు అన్న భావన మన అందరిలోనూ ఉంటే ఈ ఇట్లాంటి వైవిధ్యమే మన బలం కూడా అవుతుంది అన్నమాట.
1: బలమే కదా మళ్ళీ.
0: మరి అన్ని కలిసి ఉండటమే మన బలం అన్నమాట. చివరికి చెప్పేది ఏమంటే రంగప్ప, మనం తోటకు పోతాం, ఒకే ఒక మొక్కలో ఒకే ఒక గులాబీ పువ్వు ఉందనుకో, మనకేం పెద్దగా అందంగా కనిపించదు. రకరకాల రంగుల్లో, రకరకాల సైజుల్లో మనకి గులాబీలు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆహ్లాదకరంగా, రంగులమయంగా ఉంటుంది కదా తోట. అట్లే మన భారతదేశం కూడా ఇలాంటి వైవిధ్యాలు ఉంటే మనకు కూడా, భారతదేశానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది రంగప్ప.
1: మనం అందరినీ గౌరవించుకోవాలని చెప్తావు లాస్ట్కి.
0: అంతే, ఇంకేం లేదప్ప. నువ్వు అది డ్రెస్ తీసేసి ఏం అవసరం లేదు, కానీ నేను మనం సాయంకాలం కాల్చింది పోయిస్తాము, అది తీసేసి మామూలుగా ఉండు. నువ్వు ఏదో చూస్తానే నాకు దిక్కు తెలియకోకుండా ఉంది.
1: సరేలేప్ప, తీసేస్తాను, మామూలుగా ఉంటానులే. కానీ రా, రెండు చల్లగా నీళ్ళు ఉండే కుండలో పెట్టినాను, తాగిపోతారు ఎండకాలము.
0: ఎప్పుడు చల్ల నీళ్ళైనా ఓ మామిడికాయ పండు ఫలమో ఇచ్చేది, అది ఏమైనా ఉందా?
1: తీసుకుపోతారు అప్ప, ఏం దానికి ఏముంది నీకన్నా నాన్న.
0: మరి నేను చెప్పక ముందే నువ్వు చెప్పాలి, ఎంతసేపు నీళ్ళ దగ్గరే తారాడుతంట వేళ.
1: ఏమో తీసుకుపోతారన్నా, ఇంకేముంది. కానీ నువ్వు అడిగితే నేను
0: కాదు, మనస్ఫూర్తిగా చెప్ప. ఏదన్నా మొగం అంతా మార్చుకొని చెప్తాను.
1: లేదు పన్న, పదం పన్న, తీసుకుపోతారు మామిడికాయలు నీకంటే ఎక్కువ.
0: ఒకటే సంచికి తీసుకోవాలి,
1: సంచి కంటే తీసుకుపోతారు అప్ప, దానికి ఏముంది. పన్నో పదం పమ్మల్ల.
2: చావడి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక వైవిధ్యం గురించి సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి. కార్యక్రమ నిర్వహణ కేశృతి ప్రియాంక.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 21వ తేదీ అంటే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువుల జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255333 లేదా

0: 2968900 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు విందా న్యాయ సలహాలు కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
1: ఆహార భద్రత చట్టం, ఎందుకంటే సామాన్యులకు ఆహారం లేకుండా ఉంది, నాకు అన్నం దొరకడం లేదు అన్న సంగతి ఉండరాదు మన దేశంలో అని చెప్పేసి ప్రభుత్వం వారు జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఇవాళ ప్రముఖ న్యాయవాది ఎస్ అబ్దుల్ రసూల్ గారిని అడిగి. నమస్కారం అండి లాయర్ గారు.
2: నమస్కారం సార్.
1: లాయర్ గారు, మరి అంటే ఈ భద్రతా చట్టం అన్నది, ఆహార భద్రతా చట్టం ఎప్పటి నుంచి వచ్చింది, ఇది ఎప్పుడు అమలయ్యింది, ఎప్పుడు దీని చట్ట రూపం ధరించింది, మరి ఆ విశేషాలు ఏంటో తెలియజేయండి
2: సార్. ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశము దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలా, ఎవరు పేదరికంతో ఉండడానికి వీల్లేదు,
1: ఎవరు తిండి లేకుండా,
2: అదే రకంగా తిండి లేకుండా చనిపోవడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఒక ఆహార భద్రత అన్నటువంటిది కల్పించాలా అన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో సెప్టెంబర్ 10, 2013 ఒక చట్ట రూపం దాల్చింది.
1: 2013లో
2: దాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం అని, ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని అది పిలువబడుతుంది. చట్టం అయితే అయ్యింది, కానీ ఇంతవరకు అది అమలు జరగలే. దాన్ని ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల క్రితం ఆయన పాస్వాన్ గారు,
1: కేంద్ర మంత్రి
2: పాస్వాన్ గారు, కేంద్ర ఆహార శాఖ మంత్రి ఆయన, ఈ చట్టాన్ని జూలై 2015 నుంచి అమల్లోకి తీసుకొస్తాము అని ప్రకటించడం జరిగింది. సో ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లయితే మనకు జరిగేటటువంటివి ఏం, దీని నుంచి మంచి ఏముంటుంది, చెడ్డ ఏముంటుంది అని చూసుకుంటే,
1: సాధారణ భారతీయ పౌరునికి లభించేటటువంటి
2: భద్రత ఏమిటి, ఈ ఆహార భద్రత అంటే ఏంటి,
1: ఏమిటి
2: మరి, ఏ రకంగా మనం భద్రతను కొనసాగిస్తాం అన్న విషయాల్ని ఒకసారి చూసినట్లయితే, ఈ వేర్ హౌసెస్, ఈ గిడ్డంగులు ఉన్నాయి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగుల్లో ఉండేటటువంటి ఆహారాన్ని మొత్తాన్ని, అంటే ఈ ధాన్యాలు, బియ్యము, గోధుమలు,
1: చిరుధాన్యాలు,
2: ఈ తృణధాన్యాలు ఇలాంటివన్నీ కూడా, అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మొత్తం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో ఈ వేర్ హౌస్ల్లో ఉండేటటువంటి ధాన్యాలు మురిగిపోవడం, లక్షల టన్నుల
1: పురుగు పట్టిపోవడం
2: ధాన్యాల్ని, వాటిని పారవేయడం ఇలాంటివన్నీ జరిగినాయి.
1: అవునండి.
2: కాబట్టి అది జరగకుండా ఉండాలని చెప్పి ఈ చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి, ఎవరు ఆకలితో ఉండడానికి వీల్లేదు, పేద ప్రజలకంతా దీన్ని మేము సప్లై చేస్తామనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది అది. మరి ఇదే వచ్చినట్టయితే ఏమవుతుందంటే, ఇది ఈ అంత్యోదయ అన్న యోజన పథకాలు, తర్వాత ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, అంటే ఎఫ్ఈ షాపుల ద్వారా దాన్ని సరఫరా పంపిణీ చేయడం జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో 3 రూపాయలు కేజీకి పెరగకుండా బియ్యాన్ని సప్లై
1: చేయాలి, అంటే పౌరునికి అందజేయాలి 3 రూపాయలు,
2: అంటే అంతకంటే మించరాదు, ఇంకా తక్కువ ఇవ్వచ్చు, మీరు
1: అంతకంటే తక్కువ ఇచ్చుకోవచ్చు.
2: రాష్ట్ర ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇచ్చి నేను ఇంకా తక్కువ ఇచ్చుకుంటానంటే ఇవ్వచ్చు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో 1 రూపాయి కేజీ నడుస్తాం.
1: అవునండి.
2: ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏమో 3 రూపాయలకు మించకుండా బియ్యం ఇవ్వండి, అదే రకంగా కేజీ 2 రూపాయలు గోధుమలు ఇవ్వాలా, ఈ తృణధాన్యాలు, ఈ చిరుధాన్యాలు అన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేజీ 1 రూపాయి చొప్పున ఈ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాలా అన్నటువంటిది ఆలోచన. సో ఈ క్రమంలో మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది అనమాట ఈ ధాన్యాల
1: ద్వారా,
2: ఎఫ్సీఐల ద్వారా. ఎందుకంటే చాలా ఉన్నాయి, స్టాక్ అయితే చాలా ఉంది, డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు, చెడిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. సో ఈ సందర్భాల్లో దాన్ని ఆ రకంగా చేయాలన్నటువంటిది ఆలోచన. అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 32,10,000 టన్నుల ఆహార ధాన్యాలను సరఫరా చేస్తామని
1: కేంద్ర ప్రభుత్వం సప్లై చేయడం అనేది
2: చేయాలి, అది చట్టంలో చూపించారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు
1: 32,10,000 టన్నుల
2: ఆహార ధాన్యాలను సప్లై చేస్తామని 2013 చట్టంలోనే రాశారు అది. అదేవిధంగా అంటే ఇప్పుడు అతి ఎక్కువగా ఇచ్చేటటువంటి రాష్ట్రం వచ్చి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి

0: 96,15,000 టన్నుల ఆహార ధాన్యాలని సప్లై చేస్తారు. సో ఉత్తరప్రదేశ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మరి అతి తక్కువగా ఉండే ప్రాంతం ఏదంటే లక్షద్వీప్, వాటికి 5,000 టన్నులు, కేవలం 5,000 టన్నులు
1: మాత్రమే, తక్కువ ఉంది
0: కాబట్టి. సో ఆ రకంగా సప్లై చేయడానికి ఒక చట్టం అన్నటువంటిది తీసుకొచ్చారు. ఆ చట్టంలోనే గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా కూడా పెట్టాలా, అది ఏ రాష్ట్రంలో వాళ్ళు గ్రీవెన్స్ సెల్ పెట్టుకుంటారో ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నియమించడం, దాన్ని మానిటరింగ్ చేయడం అనేటటువంటివన్నీ కూడా ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. సో ఈ 2013లో ఒక చట్టం అన్నటువంటిది రావడానికి ముందు వీటికున్న ఒక చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం గమనించాల్సి వస్తుంది. మరి ఆ చారిత్రక నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఈ ఆహార భద్రత అన్నటువంటిది జీవించే హక్కుల భాగంగా చూడాలా అన్నారు. అంటే జీవించే హక్కు అంటే
1: నిజమేనండి, ఇప్పుడు అన్నం అన్నది తీసుకోకపోతే కొన్నాళ్లకు ఆ మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోకుండా ఉండాలని జీవించాలి అంటే అన్నం తీసుకోవాలి.
0: అవును సార్. కాబట్టి జీవించే హక్కులో భాగంగానే ఆహార భద్రతను చూడాలా,
1: జోడించాలి అని.
0: ఆహార భద్రత అన్నటువంటిది లేకుండా జీవించే హక్కు అసంపూర్ణం అన్నాడు.
1: అంతే కదండి నిజం.
0: కాబట్టి ఆ క్రమంలో ఏం చేస్తున్నారంటే చాలా దేశాల్లో కూడా, ప్రపంచంలో ఉండే చాలా దేశాలు వాళ్ళ వాళ్ళ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారతదేశం కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఉండేటటువంటి ప్రపంచ జనాభా దాదాపు 600 కోట్లలో సగం మందికి పౌష్టికాహారం లేదు
1: అన్నది సర్వేలో తేలిన
0: సర్వేలో ఉన్నటువంటి ఒక అంచనా. అదేవిధంగా మన దేశంలో ఇప్పటికి కూడా 100,000 మంది ఆదివాసీలు, గిరిజనులు ఈ కాయలు, గడ్డలు, కందలు అవి తిని జీవిస్తున్నారని చెప్పి ఒక సర్వే
1: సర్వేలో తేలిన
0: ఒక సర్వేలో తేలింది రిపోర్ట్. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వ గిడ్డంగుల్లో పేర్కొని పోయిండేటటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలన్నీ కూడా కుళ్ళిపోతున్నాయని, ఆ కుళ్ళిపోయిండేటటువంటి లేదా ఈ పురుగు పట్టినటువంటి ధాన్యాన్ని అంతా పారేయడం జరుగుతూ ఉంది, మరి ఈ రకంగా చేయడం అన్నటువంటిది అది చాలా అన్యాయం అని చెప్పి ఒక హక్కుల సంఘం PUCL సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అప్పుడు దాన్ని విచారించేటటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిండే కొన్ని సూచనలు,
1: నిర్ణయాలు
0: వాళ్ళేమంటున్నారంటే ఈ రకంగా మురిగిపోతుండేటటువంటి ఆహార ధాన్యాల్ని దాన్ని పారేయడం అన్నటువంటిది అది సరైంది కాదని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆందోళనగా వ్యక్తం చేసింది. వాళ్ళు అంటే 600,000 మంది ప్రజలు
1: ఆకలితో
0: అడమటిస్తుంటే
1: బియ్యము అంటే కావలసిన అన్నపు గింజలు పెట్టుకొని కూడా మనం వాటిని ఊరికే పురుగు పట్టించి తీసుకొని పోయి సముద్రాల్లో పరేస్తా ఉన్నాం.
0: అవును,
1: ఇది తప్పే కదండి.
0: అవును. సో ఆ రకంగా ప్రభుత్వాలకి ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చాలా సూచనలు ఇచ్చింది. అంటే ఈ విధంగా ఉండేటటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరువు పీడిత ప్రాంతాలు, తుఫాన్ బాధిత ప్రాంతాలు, అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలా, చౌక ధాన్య డిపోలు ఉన్నాయి ఈ దుకాణాలు వాటిని నెలలో 30 రోజులు తెరిచి ఉంచండి అన్నారు. ఇప్పుడు మనం చౌకధాన్య దుకాణాలు ఏమవుతుందంటే నెలలో ఒక వారం
1: రోజులు తెరిచి పెడతారు.
0: అలా కాకుండా మొత్తం నెలలో 30 రోజులు అంటే పూర్తి రోజులు ప్రతిరోజు అందుబాటులో ఉండాలా, ఆ రకంగా పెట్టి ప్రజలకు సప్లై చేయండి
1: చేయండి
0: అన్నటువంటిది. అదే రకంగా ఏమంటున్నారంటే గిడ్డంగుల్లో ఉండే ఆహార ధాన్యాలని ఈ మురుగు పెట్టి దాన్ని పారేసేదానికంటే ఉచితంగా కానీ తక్కువ ధరకు కానీ ఇవ్వండి ప్రజలకు అని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్లో
1: మీరు అన్నారు. కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి మన దేశంలో, ఈ గిరిజనులు, ఆదివాసీలు వీళ్ళందరికీ కూడా అంటే కొనుక్కునే స్తోమత ఉండదు. కొనుక్కునే స్తోమత లేనటువంటి జనానికి మీరు అన్నట్టు ఇప్పుడు లాయర్ గారు ఉచితంగా కూడా అంటే స్తోమత ఉన్న వాళ్ళకు ఏదో ఒక రేటును ఫిక్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం అనేది జరగాలి, లేదా కొనలేని స్థితిలో ఉండే వాళ్ళకు ఉచితంగా ఇవ్వండి అని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఆదేశించారు అని చెప్పేసి ఒక సలహా, సరే దాన్ని పాటిస్తే కొంతవరకు మంచిది కదా. అంటే ఈ వృధాగా ముగ్గిపోవడము, పురుగు పట్టిపోవడం అన్నది ఎంతో కష్టపడి పండించిన ధాన్యం, ఇది జరగడం అనేది ఉండదు కదా. ఇది ఒక మంచి ఆలోచన అండి లాయర్ గారు.
0: అవును సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాకుండా ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు మన దేశంలో చాలామంది. వాళ్ళ సలహా ఏంటంటే ఈ ఆహార ధాన్యాలని మనం నిల్వ చేసుకోవడానికి వీలు లేనప్పుడు వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయండి అని వాళ్ళు కూడా అదే సలహా ఇచ్చారు ప్రభుత్వానికి. అంటే ఎవరికి పంపిణీ చేయాలంటే మొట్టమొదటిగా అనాథాలనే చూడండి.
1: అదేలేండి.
0: రెండోది వృద్ధులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఈ ఈ వర్గాల

0: వారికి ముఖ్యంగా ఉచితంగా సరఫరా చేయండి,
1: ఇవ్వడం అన్నది మంచిది.
0: కాబట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిండేటటువంటి సూచనల మేరకు అనాథలు, వృద్ధులు, తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్లకు ఉచితంగా సరఫరా చేయడం సబబుగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇచ్చిండేటటువంటి సలహా. అంటే నేను అభిప్రాయపడేది ఏమంటే, ఇక్కడ ఈ ఆహార భద్రత అన్నటువంటిది ఒక చట్ట రూపంలో తీసుకుని వచ్చి ఆ చట్టం ద్వారా అమలు చేయడం కాకుండా ఈ ఆహారం అనేటటువంటిది ఒక హక్కుగా, అంటే ప్రతి మనిషి ఆహారాన్ని పొందేటటువంటిది ఒక హక్కు, దాన్ని ఒక హక్కుగా, ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఏమవుతుందంటే భారత రాజ్యాంగ సవరణ చేస్తూ, అంటే ఇక్కడ ఏం చేశారు, చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి మనకు.
1: అవునండి,
0: ఈ మధ్యకాలంలో విద్యను కూడా ప్రాథమిక హక్కుగా,
1: విద్యా హక్కును కూడా చేర్చారు.
0: అదేవిధంగా ఈ ఆహారపు హక్కు, అంటే ఆహారాన్ని కలిగి ఉండేటటువంటి హక్కు, దాన్ని ఒక ప్రాథమిక హక్కుగా తీసుకురావడం జరిగితే ఈ దేశంలో ఉండేటటువంటి పేద ప్రజానీకానికి, తిండి లేని ఒక బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు,
1: పేదవాళ్లకు
0: ఒక హక్కుగా ప్రభుత్వం నుంచి ఆ ఆహారాన్ని పొందే అవకాశం కలుగుతుంది. కాబట్టి చట్టమే కాకుండా, చట్టం ఉండనియండి, చట్టమే కాకుండా రాజ్యాంగంలో కూడా దాన్ని ఒక సవరణ జరగాలని చెప్పి నా సలహా అది.
1: ఇప్పుడు మీరు అన్నారు 2013 పార్లమెంట్ దీన్ని చట్ట రూపంలో తీసుకొని వచ్చింది అని చెప్పేసి, జాతీయ ఆహార భద్రతా చట్టం అని చెప్పేసి, అయినా కూడా ఇంకా అమలులో లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా వీటిని సక్రమంగా అమలు చేస్తున్న సూచనలు కనపడడం లేదు. అందుకే మరి మీరు అన్నారు ఇప్పుడు లాయర్ గారు, అంటే కేంద్ర మంత్రి 2015 నుంచి, ఏది జూలై
0: 2015 నుంచి అమలులోకి రావచ్చు,
1: సక్రమంగా అమలు చేయాలి, చేద్దాం,
0: అమలులోకి రావచ్చు, సక్రమం కూడా లేదు, అమలులోకి రావచ్చు అంటే ఇంతవరకు అమలులో లేదని మనం అర్థం చేసుకోవాలి.
1: అంతే కదండి, ఇప్పటిదాకా సక్రమంగా అమలు
0: కాకపోతే ఆయన మాటల్లోనే ఇంకోటి ఏమంటున్నాడంటే, కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు పరచడానికి ఇష్టపడలేదు. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రం, తమిళనాడులో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతకంటే మంచి స్కీములు మేము పెట్టాము, మీరు ఇస్తా ఉండేటటువంటి ఈ బియ్యము గోధుమలు వాటికంటే కూడా తక్కువ ధరకే మేము ప్రజలకు అందజేస్తున్నాము, మళ్ళీ అలాంటప్పుడు దీన్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి ఒక వాదన కూడా ముందుకొస్తుంది.
1: కొన్ని రాష్ట్రాల నుంచి ఉన్నది,
0: అంటే ఉండనియండి, ఏ రాష్ట్రానికి వాళ్ళకు ఉండేటటువంటి రిసోర్సెస్, వనరులు, వాటి ద్వారా వాళ్ళు చేసుకుంటుంటారు.
1: అవునండి అవునండి,
0: అది సమస్య కాదు. కాకపోతే ఇంకా వెనకబడినటువంటి రాష్ట్రాలు,
1: అందుబాటులో లేనటువంటి,
0: పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి
1: రాష్ట్రాలు,
0: అక్కడ తూచా తప్పకుండా వీటన్నింటిని అమలు జరపాల్సినటువంటి అవసరం. కాకపోతే భవిష్యత్ తరానికి ఈ ఆహార అభద్రత జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఎందుకంటే మొత్తం మన భారతదేశం అంతా వ్యవసాయక ఆధారితంగానే
1: ప్రధానమైనటువంటి వనరు,
0: అగ్రేరియన్ కంట్రీ.
1: కరెక్ట్.
0: మరి ఈ వ్యవసాయ ఆధారితంగా మనం జీవించేటప్పుడు ఈ లక్షలాది ఎకరాల పంట పొలాలని ఏ రకంగా ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో పేరిట కానీ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ పేరిట ఈ భూములు ఇవ్వడం అంటూ జరిగితే ఆ పంట పండకుండా పోయేటటువంటి అవకాశం.
1: అంతే కదండి, ఆ పంటలు పండే భూముల్లోన మనం ఈ ఎస్సీజెడ్ల వలన పారిశ్రామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగితే పంట పండడానికి భూములు ఉండవు.
0: దానిపైన చాలామంది శాస్త్రవేత్తలు, ఈ ఇండస్ట్రియలిస్టులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత కావాలనో అంత ఇవ్వండి, కానీ లక్షలాది ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో పేరిట ఈ మంచి పంట పొలాలని తీసుకొని ఏ ఒక 50 ఎకరాల్లో 100 ఎకరాల్లోనో తన ఇండస్ట్రీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు, కానీ ఆ తర్వాత ఉండేటటువంటి 1,000,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేసి. కాబట్టి ఆ రకమైనటువంటి విధానం సరైంది కాదు,
1: వాటిని అరికట్టాల్సిన అవసరం.
0: దాన్ని కావాలంటే ప్రభుత్వమే చూడాలి,
1: మీరు
0: ఎంతవరకు మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు చేస్తున్నారు, అంతవరకు మీరు తీసుకోండి. అంటే మీరు అక్కడ ఒక ఇండస్ట్రీని స్థాపించడం ద్వారా పబ్లిక్, అంటే ప్రజలకు దాని నుంచి ఉపయోగకరమైనటువంటి విధానం ఏదైనా ఉందా, ఉంటే ఉద్యోగాలు వస్తున్నాయా, లేదా మీ ఉత్పత్తుల ద్వారా వాళ్ళు ఏమైనా లాభపడుతున్నారా అన్న విషయాల్ని కూడా చూడాల్సిన అవసరం. వాస్తవానికి అవేమీ ప్రజలకు సంబంధం లేదు, ప్రజలకు దాని నుంచి లాభపడింది లేదు. ఇప్పటివరకు మనం దేశంలో చూస్తూ ఉండేటటువంటి సెజ్ చట్టం కింద పెట్టిండే అనేక ఇండస్ట్రీస్ కూడా ఈ సామాన్య ప్రజానీకానికి దాని నుంచి ఏమి ఉపయోగం లేదు.
1: నిజమే,
0: వాళ్ళకు ఉన్నటువంటి భూములు పోగొట్టుకోవడం మినహాయిస్తే మరేది లేదు. ఇప్పుడు మనం రాజధాని పేరిట 35,000 ఎకరాలు
1: సేకరించాలి

0: ఆలోచన ఉంది అంటే దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ అంటే రెండు పేర్లతో తీసుకుంటున్నారు. ఈ రెండిట్లో ప్రజల నుంచి బలవంతంగా తీసుకోవడం ఒక విధానం అయితే, చట్టాన్ని ఉపయోగించి తీసుకోవడం రెండో విధానం. ఈ రెండు విధానాల ద్వారా దాదాపు 35,000 ఎకరాలని రాజధాని కోసం తీసుకుంటారు. సో ఈ మొత్తం తీసుకుంటుండేటటువంటి భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ కృష్ణా, గుంటూరు, గోదావరి ఈ ప్రాంతాల్లో
1: డెల్టా భూములు.
0: డెల్టా భూములు అంటే ఆ ప్రాంతాన్ని రైస్ బౌల్గా పిలువబడేటటువంటి ప్రాంతాలు. మరి అక్కడ నుంచి ఆ భూముల్ని తీసుకోవడం అంటే అక్కడ మరి ఈ ఆహార ఉత్పత్తులు తగ్గేదానికి ఒక అవకాశం
1: ఖచ్చితంగా తగ్గిపోతాయి.
0: మరి దాంతోపాటు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మరి అదనంగా ఒక 15,000 ఎకరాలు కావాలి. అంటే టోటల్గా ఒక 50,000 ఎకరాలని తీసేయడం అంటే అది మరి అన్యాయం అనేటువంటి అంశం. అక్కడ ఉండేటటువంటి రైతులు ఏం చేస్తున్నారంటే రైతుని వ్యవసాయం నుంచి తప్పించేస్తున్నారు. అక్కడ అమ్ముకోయిండే రైతు ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రాంతంలో ఉండే భూముల్ని కొనుక్కుంటే అక్కడ ఉండే రైతు మరి వేరే ప్రాంతానికి
1: వెళ్ళిపోతాడు.
0: అట్లా ఈ వలస అన్నటువంటిది కొనసాగుతూ ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. చివరికి ఒక రైతు ఏమవుతున్నాడంటే వ్యవసాయ కూలీగానో లేదా మరి ఇతర వేరే ప్రాంతంలో ఒక కూలీగానో పనిచేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ బెంగళూరు, హైదరాబాదు, బాంబే ఇట్లా ప్రధానంగా ఒక పెద్ద పెద్ద
1: నగరాల్లో
0: వెళ్ళిపోయి తను పని చేసుకోవడం అంటే కూలీగా మారడం. అంటే రైతు ఒక కూలీగా మారుతున్నాడు.
1: కూలీగా మారుతుంది.
0: ఇక్కడ వచ్చిండే డబ్బు చాలా కాలం ఉండట్లేదు ఆయన దగ్గర. ఆయన కేవలం భూమిని మాత్రమే నమ్ముకొని బతికేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఏం చేస్తున్నారంటే భూముల నుంచి వేరు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళు కూలీలు అవుతారు. వీళ్ళు కూడా ఈ ఆహార భద్రతా చట్టం కింద ఏదో బియ్యము, గోధుమలు అవేవో ఇస్తారు, దాన్ని తీసుకొని బతుకుంటుంటారు. అంటే వాస్తవంలో వాళ్ళు ఒక రైతుగా, ఒక హుందాగా బతికేటటువంటి ఒక విధానాన్ని తొలగించి వేయడం అన్నటువంటి జరుగుతూ ఉంది ఈ భూముల్ని లాక్కోవడం ద్వారా లేదా సేకరించడం.
1: రకమైన వ్యవస్థలో కొంత ప్రతిష్టంభన ఏర్పడడానికి అవకాశం ఉంది.
0: తప్పనిసరి అవుతుంది సార్ అది. కాబట్టి ఆ రకంగా ఆ భూముల్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికే ఉంది.
1: ప్రభుత్వానికే ఉంది. అంటే భవిష్యత్తులో మీరు అన్నట్టు ఈ పారిశ్రామిక వ్యవస్థలు ఏర్పాటైతే బాగా పంటలు పండే భూములు లేకపోవడం వలన పంటలు పండవు. పంటలు పండకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. అంటే మళ్ళీ మనము దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లోని దినాలను చూడాల్సిన అవసరం, అంటే అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయని అంటారు.
0: అప్పుడు ఈ ఆహార కొరత ఎప్పుడైతే కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు చట్టం అమల్లోకి రాదు. మీకు ఎక్కడున్నాయి ప్రభుత్వం దగ్గర గిడ్డంగుల్లో మీకు వేర్ హౌస్ లో ఎక్కడైనా ధాన్యాలు ఉంటే
1: సప్లై చేస్తారు.
0: అవి తక్కువ వచ్చినాయనుకోండి అప్పుడు ఏమవుతుందంటే చట్టం కూడా విఫలమైపోతుంది. సో ఈ చట్టం సక్రమంగా అమలు జరగాల, దీన్ని ఒక ప్రాథమిక హక్కుగా మనం చూడాలా అంటే ఈ పంట పొలాల్ని మనం కాపాడుకోవాలా, ఈ భూముల్లో పంటలు పండించాలా, రైతులు కూడా దానికి కావాల్సినటువంటి సౌకర్యాలని ప్రభుత్వం కలగజేయాలా. చేసినప్పుడు మాత్రమే పంటలు ఒక ఉత్పత్తులు వస్తాయి, వాటిని పెట్టుకొని ప్రజలు కూడా వాళ్ళు ఇవ్వడానికి ఒక
1: అవకాశం ఉంటుంది.
0: కాబట్టి వాటిని కాపాడుకునే బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
1: ఉంది. సరే, మీరు అన్నట్టు ఈ అంటే ఈ ఆహార భద్రత చట్టం అన్నది వచ్చిన తర్వాత అమలు చేయాలంటే దాంట్లో ఉండే లోటుపాట్లను గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత ఈ ఎస్సీజెడ్ల వలన పారిశ్రామిక విస్తరణ జరగడం వలన పంట భూములు కోల్పోతే ఒకదానికోటి లింక్ ఉంది అని చెప్పేసి అని అంటున్నాం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి లాయర్ గారు, అబ్దుల్ రసూల్ గారు, మీకు మా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నా, ఈ నెల 21వ తేదీ గురువారం రాత్రి అంటే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255 33 లేదా 2968 9

నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు.

పాట వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
1: Director General of Civil Aviation has directed the inspection of fuel control switches on Air India Boeing 787-8 aircraft at the original equipment manufacturer facility in the presence of DGCA officers. According to the DGCA, the Air India Boeing 787-8 aircraft VT-ANX was grounded on the 2nd of February this year after operating flight AIC-132 from London's Heathrow Airport to Bengaluru. In IPL cricket, riding on a brilliant knock of 93 runs by Vaibhav Suryavanshi, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets at the Sawai Man Singh Stadium in Jaipur last night. Chasing a target of 221 runs set by Lucknow Super Giants, Rajasthan Royals scored 225 for 3 with 5 balls to spare. Dhruv Jurel scored an unbeaten 53 runs, while Yashasvi Jaiswal made 43 runs. And now for a look at today's newspapers is over to Shagun Chopra.
2: Thank you, Abhishek. In a joint article penned by PM Narendra Modi and Italy's PM Giorgia Meloni in The Pioneer, headlines Italy and India, a strategic partnership for the Indo-Mediterranean. The article says Made in Italy has always been synonymous with excellence worldwide, and today it finds a natural synergy with the high quality of goals of the Make in India initiative. U.S. clears Apache howitzer support services for India, writes the Indian Express. Supreme Court upholds citizens' right to live free from fear of stray dog attacks, informs the statesman. Top court nod for euthanasia of incurably ill rabid dogs, states the Hindu. The Economic Times in its editorial piece says the real question, OpenAI's win Musk's. Ethical AI development arguments remain. The paper says Elon Musk's case against OpenAI turning into a for-profit organization fell apart on a technicality. But the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tech's large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India-Middle East-Europe economic corridor and review joint strategic action plan 2025-2029. West Bengal government to roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders further inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
4: కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్లో 6 కోట్లతో చేపడుతున్న విస్తరణ పనులకు కర్నూలు ఎంపీ బస్తిపాటు నాగరాజుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 9 నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించామన్నారు. బీ క్యాంప్ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్, అధునాతనమైన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులు 5 ఏళ్లు నిండిన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సూచించారు. ఎంఈఓల ఆధ్వర్యంలో కేదవల గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లభించే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు పెంచడమే జలధార జలహారతి పనుల లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఓరోగల్ మండలంలో

0: పెట్టుకుని సోమయాజుల పల్లె చెరువులో ఆమె భూమి పూజ చేసి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4100 పనులను గుర్తించగా 2100 పనులు మంజూరైనట్లు వెల్లడించారు. 1100 పనులకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సర్వజన వైద్యశాలలో వివిధ వార్డుల్లో నర్సులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేవని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక సర్వజన వైద్యశాలలో స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ పర్యవేక్షకులు సావిత్రబాయి స్టాఫ్ నర్సులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింగ్ పర్యవేక్షకులు సిబ్బంది వృత్తిపరమైన సేవా ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా చారిత్రక రాత పత్రాలను సేకరించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాచీన రాత పత్రాల సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పురాతన గ్రంథాలు, తాళ్లపత్ర గ్రంథాలపై విస్తృత సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 10.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని 10 ప్రధాన జంక్షన్లలో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగర రోడ్లపై మొత్తం 450 గుంతలను గుర్తించగా ఇప్పటికీ 300 పూర్తయ్యాయని, మరో 150 గుంతలకు మరమ్మతులు చేయించాలన్నారు. పచ్చదనం పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయించినట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ చల్లా ఓబ్లేస్ తెలిపారు. దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఒకే వ్యవస్థలోకి వస్తాయని వెల్లడించారు. స్థానిక ఎస్బీఐ కాలేజీలో నగరపాలక సమావేశ భవనంలో నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్లు, ప్లానింగ్ అమ్యూనిటీస్ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందన్నారు. ఓరోకలను పారిశ్రామ హబ్బుగా తీర్చిదిద్దడమే కూడా ప్రభుత్వ లక్షణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరిచర్దారెడ్డి పేర్కొన్నారు. గుట్టపాడు సమీపంలో ఏర్పాటు చేసిన మాత్రే గ్రీన్ న్యూడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5.96 ఎకరాల్లో 10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అరటి, జామ, ఫ్రూట్స్, పల్పీ తయారీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓర్వకల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా శ్రీరామదాసు చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడుతున్న రామదాసు, సాహిత్యానికి సంగీతం ఎంఎం కీరవాణి.

తర్వాత గణేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: మిరపకాయ్ చిత్రం నుండి రాహుల్ నంబియార్ చిత్ర పాడిన పాట అది. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: వినబోయే పాట కొండపల్లి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇదే.

మీరు విన్న ఆ పాట ఎస్ జానకి పాడిన సీతారామ శాస్త్రి గీతం. అది సంగీతం రమేష్ నాయుడు, చిత్రం స్వయం కృషి. శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్జ్పై అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 21వ తేదీ అంటే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత నేనున్నాను చిత్రం నుండి శ్రేయ ఘోషల్, కేకే పాడిన పాట

జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభం.

0: సమూహానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్.

వారి రీడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఈ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం గురించి పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇప్పుడు విందాం గజిని చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర బాంబే జయశ్రీ పాడిన వెన్నెల కంటి సాహిత్యానికి సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట పెళ్లినాటి ప్రమాణాలు. చిత్రం నుండి ఘంటసాల పాడిన పాటది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది. ఈ పాటకు సంగీతం కోటి,

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బల
3: హై బాల్,
2: నడువుల తామర
3: హై బాల్,
2: బురద పుల్ల
3: హై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పడే ఏమిటో అలగడి గుండెలో సవ్వడి ఏమిటో అలగడి ఎవరో చేసే వలపు సందడి
1: గుండెలో సవ్వడి ఎవ్వరో జొరబడి గుండెలో సవ్వడి ఎవ్వరో జొర

0: చేసేదది ఎవరో చేసే వలపు సందడి.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. చిత్రం ఇల్లాలు ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరి కోసం ఆ పాట శ్రోతలు వింటున్నారు. అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం నిజామాబాద్ మేడపల్లి జానకంపేట నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున వీరంతా కోరుతున్న పాట ఇంద్రధనుస్సు. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఆత్రేయ గీతానికి సంగీతం కేవీ మహాదేవన్.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

విన్న పాట మరో చరిత్ర. చిత్రం నుండి శ్వేతా పండిట్ పాడిన ఈ పాటకు సంగీతం మిక్కీ జే మేయర్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా వజ్రకరూరు నుండి జీకే లక్ష్మీదేవమ్మ, జ్యోతి, రాజేశ్వరి, వీణ, హరి, రాధాకృష్ణ, గోపీకృష్ణ, దీక్షిత్, తేజ, సుష్మా, సౌమ్య, తులసి, వందన, చరిత, వర్షిణి, ఉమా, కోమల, ప్రమీల, లలితమ్మ, రమ్య, షణ్ముఖ శర్మ, ఆదిశేష శర్మ వీరి కోసం ఆ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
4: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
4: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: అభిలాష కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం. జగిత్యాల జిల్లా కరోట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతో కోరుతున్న పాట రౌడిగారి పల్లెం.

అభిలాష కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట పరువు ప్రతిష్ట చిత్రం నుండి ఘంటసాల పీసుశిల పాడిన పాట ఇది. ఈ పాటకు రచన శ్రీశ్రీ, సంగీతం శ్రీరామ్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం.

వాణి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎం ఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎం ఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎం ఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎం ఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు.

0: స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్దిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక

0: స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
1: అందరూ లేడీసెస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు. ఇంటికండి, తర్వాత అదే గేదెలు దోళ్లకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
2: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జీ ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ కానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ కానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పీఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

క్వశ్చన్ ఏంటి అని అంటే, పయోని ఎక్స్ప్రెస్గా పిలువబడే క్రీడాకారిణి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఉషా గారు అంటూ పంపించారనమాట, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ఓకే. అండ్ అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు ఫ్యామిలీ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి ఆన్సర్ చేశారు. ఎన్ని మాధ్యమాలు వచ్చినా ఆకాశవాణియే మా విశ్వాస మాధ్యమం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా వసంత చక్రాల అంటూ వసంత గారు పంపించారనమాట అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ పల్లవి గారు మచిలీపట్నం నుంచి హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ ఉపేంద్ర గారు పాలమూరు నుంచి చేశారు. సో ఇందాక చెప్పిన వాళ్ళందరి ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ పోరంగి నుంచి వీర రాఘవమ్మ గారు ఫ్యామిలీ అంతా కూడా ఆన్సర్ని కరెక్ట్గా పంపించేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా కూడా కోదాడి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అంటూ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మంచి దేశభక్తి గీతం వింటూనే ఉన్నా, నాకు నచ్చిన గీతం అంటూ పంపించారు. మీ స్వరంలో ఏదో చిన్న తేడా అంటూ గమనించారు, బహుశా అందుకేనేమో నా నేమ్ అలా పక్కకి వెళ్ళింది. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు జానకి గారు. అండ్ అలాగే దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ని. సో అది మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే పిటి ఉషా గారు అనమాట. మరి పిటి ఉషా గారిని పయోలి ఎక్స్ప్రెస్గా మనమైతే పిలుచుకుంటూ ఉంటాం, మన భారతీయ క్రీడాకారిణి ఆవిడ. మరి నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. తేనె టీగల్ని పెంచుతూ ఉంటారు కదా కొంతమందిని, ఆ కొంతమంది పెంచుతూ ఉంటారు కదా, సో ఆ పెంపకాన్ని ఏమని పిలుస్తారు, తేనె టీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి UPI తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
7: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
8: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: మీరు ఆయన నుంచి సాంకేత వినేశారు, మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాంలో. మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి అడిగాను. మన లిజినెస్ చాలామంది ఆన్సర్స్ చేసేసారు, చూద్దాం ఎవరు ఆన్సర్ చేశారో. ఫస్ట్ క్వశ్చన్కి అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ అలాగే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీనిష్క గారు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు ఈ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చరణ్ గారు పుత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ హాయ్ చందన అంటూ సత్యభార్గవి గారు తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ చందన అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ అలాగే నవ్య గుంటూరు నుంచి హాయ్ అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కాళ శ్రీనివాస్ గారు ఫ్యామిలీ అనమాట, కోదాడు నుంచి. అండ్ అలాగే బెల్లారి కర్ణాటక నుంచి పంపించారనమాట, గుడ్ మార్నింగ్ అండి అంటూ ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి టైలర్ రమేష్ గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహిత గారు విద్యానగర్ నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గన్నవరన్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కిషోర్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, భారతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి స్వరంలో తేడాతో పేరు మార్పు టైప్ చేశారు, సో సారీ అంటున్నారు ఆన్సర్. మంచి చిరు పాట వింటూ అలా ఆన్సర్ పెట్టానండి, కరెక్టేనా అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు. అండ్ అలాగే రమేష్ గారు బాపట్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ పల్లవి గారు పంపించారనమాట పిల్లేరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, ఎపీ కల్చర్ అంటారనమాట, తేనెటీగల పెంపకాన్ని ఎపీ కల్చర్ అని చెప్పి పిలుస్తాం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మరి మన హరివిల్లులో చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ చైల్డ్హుడ్ సమ్మర్ మెమరీస్ అన్నిటినీ కలిపి ఒక షార్ట్ ఫిలింగా తీసి దానికి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఏ సినిమా టైటిల్ ఇస్తారు? మీ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్, సమ్మర్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటినీ కూడా ఒక షార్ట్ ఫిలింగా తీసి దానికి

సినిమా టైటిల్ ఇవ్వాలంటే మీరు ఏమని ఇస్తారు? ఆన్సర్ చేసేయండి 0866-248-8814 కి. ఓన్లీ వన్ వర్డ్ ఆన్సరే పంపించండి, ఎందుకంటే మనకి 10:45 కల్లా ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకొక మంచి సాంగ్ జెమిని నుంచి వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్.

ఏవండి అలాగే నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటున్నారు దస్తీరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి. యాక్చువల్లీ టైం ఉంటే ఈ పాట ఖచ్చితంగా వేసేదాన్ని ఈరోజు. అండ్ బాగుందండి మీ టైటిల్. అండ్ అలాగే అభినందన అంటూ పంపించారు పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు. ఓకే. అండ్ అలాగే అందమైన అనుభవం కమల్హాసన్ గారు రజనీకాంత్ గారు మూవీ అంట శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి ఆన్సర్ చేశారు. ఓకే. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి అడుగుల జ్ఞాపకాలట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి హ్యాపీ లైఫ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటూ పంపించారు. ఓకే నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ పంపించారు. అండ్ ఇలాంటివి అయితే మనం చెప్పకూడదండి రేడియోలో, బట్ మీరు డైరెక్ట్ పోలీస్ వారిని కన్సల్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా రమేష్ గారు బాపట్ల నుంచి లిటిల్ హీరో అంట. బాగుందండి మీ టైటిల్. సో ఇవి మనకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇలా మన హర్విల్లుకి అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. అందరూ మంచిగా మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. అండ్ చివరిగా ఒక చిన్న పాటతో ఎండింగ్ ఇస్తూ నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. మీ చందన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ మన హార్వీలులో ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. క్వశ్చన్ అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మరి మీ చైల్డ్హుడ్ సమ్మర్ మెమరీస్ అన్నిటిని ఒక షార్ట్ ఫిలింగా తీసి దానికి ఒక మూవీ టైటిల్ ఇవ్వమంటే మీరైతే ఏమిస్తారు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు ఏ టైటిల్ ఇచ్చుకున్నారో వాళ్ళ షార్ట్ ఫిలింకి, వాళ్ళ మెమరీస్కి. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పంపించారంటే సమ్మర్ క్యాంప్ అని పంపించారు, పరణిక గారట గుంటూరు నుంచి. నెక్స్ట్ ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు అనే టైటిల్ ఇస్తారట బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి వేసవిలో నా జ్ఞాపకం అంటూ పంపించారు. ఓకే. అండ్ అలాగే చిన్ననాటి మెమరీస్ మూవీ అండి అంటూ పంపించారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు నేను నా బాల్యం అంటున్నారు. ఓకే.

0: సమయం 10:45. ఇప్పుడు వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం వచ్చేసింది, ఎండలు బాగా ముదరడం ప్రారంభించాయి. ఇలాంటి సందర్భాల్లో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు మనుషులతో పోలిస్తే ఈ వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్కి ఎదురయ్యేటువంటి సమస్యలు అసలు ఏంటండి?
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. ముఖ్యంగా మనం సమ్మర్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సమ్మర్లోనే ఉన్నాం, మన సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే HbA1c అనేది ఎవ్రీ 3 మంత్స్ చేసి 7 లోపల మెయింటైన్ చేయాలి, 7 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో బేసికల్గా మనం సాధారణ ప్రజలతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరం ఎండ తీవ్రతకు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా 5 సమస్యలు గమనిస్తూ ఉంటామండి షుగర్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ రిస్క్ అండి, అంటే ఒంట్లో నీరు శాతం తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో చూస్తూ ఉంటాం ఎండాకాలంలో. తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చూస్తుంటాం, అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అనేది రిస్క్ కొంచెం సమ్మర్ సీజన్లో షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో చూస్తుంటాము. అలాగే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా మనం ఈ సమస్య ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం సమ్మర్లో చూస్తుంటాము. ఇక కామన్గా చూసేది ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే లవణాలు సమతుల్యత కోల్పోవడం, అంటే మనకి సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా డిహైడ్రేషన్ వల్లనే చూస్తాం.

0: ఉంటాము. ఇది కాకుండా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఒక రేర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కీటోసిస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్, అంటే దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్ అయినప్పుడు బాడీ స్టార్వేషన్లోకి వెళ్ళిపోయి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని పొజిషన్లో పేషెంట్ కీటోసిస్ లేదా కీటోఅసిడోసిస్లోకి వెళ్ళే రిస్క్ కూడా మనం ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా డీహైడ్రేషన్ వల్లే అన్నిటికీ లింక్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి సమ్మర్లో చూస్తూ ఉంటాము. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ తరచుగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోమీటర్లో తరచుగా షుగర్ చెక్ చేసుకుంటడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
1: అయితే డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, ఎండలకి ఇప్పుడు చెప్పిన సమస్యలకి అసలు సంబంధం ఏంటండి?
0: అంటే బేసికల్గా ఏంటంటే అన్నిటికి మూల కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటుగా మనకి బయట పెరిగిన వాతావరణం వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ వల్ల అండి. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే ఎండాకాలంలో బాగా చెమటలు పడినప్పుడు బాడీలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్కి లోనైనప్పుడు ఎప్పుడైతే నీరు తగ్గుతుందో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగి పర్సన్ యొక్క మూత్రం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పేషెంట్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో మనం గుర్తుపట్టకపోతే దాని ఎఫెక్ట్, సరిపోడా నీరు తాగినప్పుడు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్కు పేషెంట్కి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే అన్నిటికీ ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము ప్లస్ డిహైడ్రేషన్ ఒకదానికొకటి తోడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది అప్పటి వరకు, అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్మెంట్, అంటే కిడ్నీ సమస్యల్లో రెండు రకాలు ఉంటాయి. అది వచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏ వయసు పర్సన్కైనా సరే, అంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్న పర్సన్ అయినా సరే, షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, షుగర్ లేని వాళ్ళైనా సరే, సడన్గా ఒక 10-15 మోషన్స్ అయినప్పుడు బాడీలో ఉండే నీరు శాతం అంతా ఒక్కసారిగా బాడీలోంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిపడా దాన్ని డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. సో దానివల్ల సీరం క్రియాటిన్ లెవెల్స్ నార్మల్గా ఉండాల్సిన స్థాయి కంటే ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తాం. సో ఈ రిస్క్ నార్మల్ పర్సన్స్ కంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డిహైడ్రేషన్ బాడీలో సరిపడా ఫ్లూయిడ్ లేనప్పుడు మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీని స్టార్టింగ్లోనే మనం గుర్తిస్తే సింపుల్గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్తో మనం కిడ్నీ ఇంజురీని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ జస్ట్ సమ్మర్ సీజన్లో ఎక్కువ కాబట్టి మనం షుగర్ పేషెంట్స్కి ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ కంట్రోల్లో ఉందా లేదా, ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. యూరిన్ తక్కువ వస్తున్నట్టు ఉన్నా, లేకపోతే యూరిన్లో మంట ఉన్నా, కడుపులో పొత్తికడ భాగంలో నొప్పి ఉండి ఫీవర్ మధ్య మధ్యలో జ్వరం చలితో వస్తూ ఉన్నా సరే, ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది చెక్ చేయించుకుని డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర చెక్ చేయించుకుని దానికి సరైన సమయంలో వైద్యం అందిస్తే కనుక ఇది సింపుల్గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ చేయాల్సిన దానికంటే ముందు ఏంటంటే షుగర్ కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తరచుగా షుగర్ చెకప్ చేసుకుంటూ ఇంట్లోనే వారానికి ఒక 2-3 సార్లు షుగర్ వాల్యూస్ని నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు చెప్పారు మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా సమ్మర్లో ఈ షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా. అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన విషయం షుగర్ పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఏంటి అసలు?
0: సార్, ముఖ్యంగా నేను సబ్జెక్ట్ని చాలా సింపుల్గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ చెప్పే ముందు కామన్గా నన్ను పేషెంట్స్ ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ అడిగే ఒక చిన్న డౌట్ గురించి చెప్తాను. అదేంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా సడన్గా వచ్చి అమాయకంగా, సార్ మా ఊర్లో అందరు అడుగుతున్నారు మీరు చూసేది బ్లడ్ షుగర్నా యూరిన్ షుగర్నా అని ఒక చిన్న కామన్ అడుగుతున్నారు, దాంట్లో తప్పు లేదు. సో బేసికల్గా దానికి సమాధానం ఏంటంటే మనిషి ఎవరైనా సరే అది బ్లడ్ షుగరే. ఎప్పుడైతే శరీరంలో షుగర్ కంట్రోల్ లేదో ఆటోమేటిక్గా కిడ్నీ సహా భారాన్ని యూరిన్ ద్వారా షుగర్ క్లియర్ చేసి దానికి ట్రై చేస్తున్నప్పుడే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేవి. సో బేసికల్గా ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి యూరిన్లో షుగర్ పోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మా క్లినికల్ భాషలో దాని గ్లైకోసోరియా అంటారు. సో బ్యాక్టీరియా ఏదైతే క్రిములు ఉన్నాయో దానికి షుగర్ అంటే ఇష్టం, అంటే అది ఆ షుగర్నే అది ఆహారంగా తీసుకుని అది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తొందరగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ని మనం ఫస్ట్ దశలో గుర్తిస్తే కనుక దానికి లక్షణాలు ఎలా ఉంటాయి కూడా చెప్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు, కానీ అది కొంచెం లేట్ అయితే ఏంటంటే అది యూరినరీ, అంటే లోవర్ యూరినరీ నుంచి అప్పర్ యూరినరీ పైలోనెఫ్రైటిస్ అనే సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో బేసిక్

0: గా స్టార్టింగ్లోనే మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచూ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు చివరిలో మంటగా ఉండడం, మూత్రం వేడిగా వచ్చినట్టు అనిపించడం, పదే పదే మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండడం, అది కాకుండా సడన్గా మూత్రంలో స్మెల్ మారి కొంచెం ఫౌల్ స్మెల్ అంటే అసహజమైన స్మెల్ రావడం, లేకపోతే పొత్తి కడుపును నొప్పి, తరలి తరలిగా చలి రావడం, నీరసం, ఆకలి తగ్గడం, ఇవన్నీ ఉంటే ఏంటంటే మన యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్స్తోనే బయటపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్తోనే గైనకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తరచుగా యూరిన్ మంట వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ర్యాండమ్గా షుగర్ చెక్ చేసి ఓకే నీకు షుగర్ ఉంది కాబట్టి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తుపెట్టుకుని తరచుగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, రాత్రులు ఎక్కువగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, అతి దాహం, అతిమూత్రం, అంటే యూరిన్ ఎక్కువ పోతున్నప్పుడు ఏంటంటే బాడీ డిహైడ్రేషన్కి లోనై అతి దాహం, మళ్ళీ నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం షుగర్ని కన్ఫర్మ్ చేసి దానికి సరైన వైద్యం అందిస్తే ఈ ప్రాబ్లమ్ మనం చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ షుగర్ మెడిసిన్స్లో కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే SGLT2 ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మేము పేషెంట్స్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లక్షణాలు ఏదైనా ఒకటే కాబట్టి యూరిన్లో మంట రావడం, కడుపులో నొప్పి రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, మధ్య మధ్యలో చలి రావడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ చెకప్ చేయించుకుని దాన్ని మనం స్టార్టింగ్ దశలోనే గుర్తిస్తే సింపుల్గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ మూత్రం చాలా దుర్వాసన, అదొక రకమైనటువంటి వాసన వస్తుంది అని చెప్పి చెబుతుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు కూడా, అది ఏమిటి? మామూలు వాళ్ళకి మూత్ర విసర్జన అమోనియా వాసన, యూరియా వాసన అని అంటారు.
0: షుగర్
1: ఇంకోటి డాక్టర్ గారు, ఆ ఎక్కడన్నా భూమి మీద అంటే ఇప్పుడు లేదనుకోండి, అందరు వాష్రూమ్లు వాడుతున్నారు, ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఏదైనా బయట బహిర్భూమిలో పోస్తే అక్కడ చీమలు బాగా పాకుతాయి అని వాళ్ళు అంటుంటారు డాక్టర్ గారు, ఇది మరి మీరేమంటారు?
0: నిజమేనండి, అది ఆ సినిమాలో ఒక సినిమాలో చూసాము. అది ఆల్రెడీ అది బేసికల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో కిడ్నీస్ ఆ అధిక షుగర్ని యూరిన్ ద్వారా క్లియరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యూరిన్లో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నార్మల్ పర్సన్స్తో పోలిస్తే షుగర్ వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అండి.
1: డాక్టర్, ఇందాక మీరు కిడ్నీల మీద ప్రభావం ఉంది, షుగర్ సరిగా కంట్రోల్లో లేకపోతే అని చెప్పారు. అందులో ఈ సమ్మర్లో వేసవి కాలంలో ఇంకా జాగ్రత్త వహించాలి అని చెబుతూ, అసలు కిడ్నీలకి సమ్మర్లో ఉండేటువంటి ఇబ్బందులు, రిస్క్ గురించి ఒకసారి చెప్పండి. అసలు
0: కిడ్నీలకి సమ్మర్లో ఉండే డైరెక్ట్ రిస్క్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ ఇంజురీయే. బేసికల్గా అది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ గురించే కాకుండా నార్మల్ పర్సన్స్ గురించి అయినా మాట్లాడదాము. ఎవరైనా సరే సడన్గా ఒక 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి ఒక 5-6 సార్లు విరోచనాలు అయితే ఖచ్చితంగా మీరు దానికి డిహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి సరిపడనంత వాటరు, మజ్జిగ, నార్మల్ పర్సన్ షుగర్ పేషెంట్ కాకుండా కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ అయితే కొన్ని కొబ్బరి నీళ్ళు అలా ద్రవ పదార్థాలు తీసుకుని ఆ డిహైడ్రేషన్ని సెట్ చేసుకుని కేవలం మీరు ఏ టెస్ట్ చేయకపోయినా సరే యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటూ సరే మోషన్స్ అయినా దానికి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా చూసుకుంటూ, యూరిన్ అవుట్పుట్ చూడడానికి ఏ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సడన్గా ఒక పేషెంట్కి ఒక 5-6 సార్లు మోషన్స్ అయ్యి తర్వాత యూరిన్ సరిగా రానట్టు ఉండి ఆయాసం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి క్రియాటిన్ అనే బేసిక్ చెకప్, మన పిహెచ్సిలో సరే ఎక్కడైనా సరే క్రియాటిన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనీషియల్ దశలో డిహైడ్రేషన్లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడే మనం యాక్షన్ తీసుకుని సరిగ్గా ఫ్లూయిడ్స్ రీసస్టేట్ చేసి ఆ కిడ్నీ అనేది ఎటువంటి డిహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడకుండా మనం రికవర్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎవరైనా సరే నార్మల్ పర్సన్కి కూడా డిహైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువగా మోషన్స్ టైంలో వచ్చే అవకాశం. ఇది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది, దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి కిడ్నీ సమస్యలు రావు. దీని పేరే అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఇదేంటంటే సడన్ గా కిడ్నీ పనితీరు డ్రాప్ అవ్వడం బేసికల్ గా డిహైడ్రేషన్స్ లేకపోతే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్మల్గా ఉన్న పేషెంట్ అయినా సరే ఎండాకాలంలో డిహైడ్రేటెడ్ స్టేట్లో 1 లేదా 2 పెయిన్ కిల్లర్స్ అంటే డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వైద్యం చేసుకుని పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐ గ్రూప్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కనుక వేసుకున్నా సడన్గా కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో డీహైడ్రేషన్ స్టేట్లో ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి

0: సొంత వైద్యం చేసుకోకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే కిడ్నీకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ రిస్క్ ఎవరికంటే డిహైడ్రేటెడ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉంది, ప్లస్ అదే డిహైడ్రేటెడ్ స్టేట్లో పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా రిస్క్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి సొంతంగా నొప్పి మాత్రలు ఎక్కడ పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళు వేసుకోకూడదు. ఇంకా బాగా నొప్పి భరించలేనప్పుడు, డాక్టర్కి అందుబాటులో లేనప్పుడు మీరు పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం వేసుకోవచ్చు, అది మాత్రమే సేఫ్. ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మీరు సొంత వైద్యం కింద వేసుకోకూడదు, దీనివల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో బాగా బయట తిరిగినటువంటి వాళ్ళు చాలామందికి కళ్ళు తిరగడం, కండరాలు పట్టేయడం ఇవి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆయన ఎండలో బాగా తిరగడం వల్ల జరిగినటువంటి ఇబ్బందేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయంటారా?
0: లేదండి, బేసికల్గా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే సమ్మర్లో బయట మనం ఎండలో తిరిగినప్పుడు విపరీతమైన చెమట పట్టడం వల్ల కూడా మన శరీరంలో సోడియం, పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా దీనివల్ల పేషెంట్స్ విపరీతమైన నీరసం, కండరాలు పట్టేయడం అంటే మజిల్ క్రాంప్స్, కన్ఫ్యూజన్ అంటే అయోమయంగా ఉండడం, కొంతమందికి ఎక్కిళ్ళు రావడం సోడియం తగ్గినప్పుడు, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ పల్స్, తర్వాత కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండి. సో అట్లా మీకు అయోమయంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫిజిషియన్ని కలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, బీపీ మెడిసిన్స్లో కొంతమంది కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కూడా డిహైడ్రేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్కి తగ్గట్టు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి నీళ్లు బాగా తీసుకోవాలి, తర్వాత మజ్జిగ బటర్ మిల్క్ చిటికడం తుప్పేసి నిమ్మకాయ నీళ్ళు, షుగర్ వేయకూడదండి. చాలామంది ఏంటంటే షుగర్ వేసిన తర్వాత నీరసం తగ్గుతుంది అనుకుంటారు, అది తాత్కాలికంగా మాత్రమే. షుగర్ వేయడం వల్ల మళ్ళీ షుగర్ పెరిగి, మళ్ళీ డిహైడ్రేషన్ పెరిగి, మళ్ళీ నీరసం పెరుగుతుంది. కాబట్టి ప్లెయిన్ మజ్జిగ చిటికడం తుప్పేసి నిమ్మకాయ నీళ్ళు, లేకపోతే ORS బాగా నీరసంగా ఉంటే తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, అది కూడా లేత కొబ్బరి నీళ్ళు, ప్రొవైడెడ్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి, కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉండే వాళ్ళు కొబ్బరి నీళ్ళు తక్కువ తీసుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ് തോമസ് തൻവി. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అధ్యక్షుడు సెర్గియో మట్టల్తో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల భారత్కు నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్యాన్ని పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన ఈ మహాసభలో నడ్డా ప్రసంగిస్తూ మొత్తం ప్రభుత్వం మొత్తం సమాజం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దిశగా దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా, పొగాకు, జౌళి రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు వారు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ది ప్రణాళిక అమలుకు ఉత్తర్వులు

జారీ చేసింది. ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా 2030 నాటికి దీనిని 14.14 లక్షల హెక్టార్లకు విస్తరించి ఉత్పత్తులు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 1 లక్ష కోట్లు వెచ్చించనుంది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని, దాహం వేయకపోయినా నీరు తాగాలని, కొబ్బరి నీరు మజ్జిగ నిమ్మరసం తాగాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు తెల్లటి కాటన్ దుస్తులు ధరించి గొడుగు లేదా టోపీ తప్పనిసరిగా వాడాలని అన్నారు. కాగా కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి 11:36 లో ఉంది వీబి క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. తెలుగు సినీ సంగీత చరిత్రలో కొన్ని పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు జీవితాన్ని ఆలోచింపజేయడానికి కూడా పుడతాయి కదా. మరి అలాంటి అపూర్వ గీతాల్లో ఒకటి తరలిరాధ తనే వసంతం అనే పాట రుద్రవీణ సినిమాలో. ఈ పాట గుర్తుండని వాళ్ళు ఉండరు కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఇప్పటికి కూడా ఈ పాట అంటే అసలు మామూలు రేంజ్లో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా హమ్ చేసుకునే పాట అనమాట. అండ్ అసలు ఈ పాట భావం ఏంటి, ఎందుకు ఇది తరాల్ని దాటుకుని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది, పాట ఒకసారి విందాం. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. రుద్రవీణ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతీయ

దగ్గరకు ఆనందం గాని ప్రేమ గాని అంటే రావాలి అంటే ఎదురు చూడకుండా మనమే ఇంకొకళ్ళ జీవితంలో వసంతంలా మారాలి అనేది ఈ పాట అర్థం అన్నమాట. సో బ్యూటిఫుల్ లిరిక్స్ అన్నమాట. ఎంత అందంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్క మాటకి కూడా, ప్రతి ఒక్క అక్షరానికి కూడా చాలా విలువ ఉందన్నమాట. సో గొప్ప సందేశాన్ని మనకి ఈ పాట అందిస్తుంది. ఒక ఫస్ట్ పల్లవి కానీ చరణం కానీ ప్రతి ఒక్క పదంలోనూ అంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందన్నమాట. సో ఇంత చక్కగా ఈ పాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు విషయం ఏంటి అంటే ఈరోజు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి. సో మనకి భౌతికంగా దూరం అయినా కూడా వాళ్ళ జ్ఞాపకాలు కానీ, ఆయన అందించినటువంటి ఆణిముత్యాలు కానీ, ఆయన తెచ్చిపెట్టినటువంటి ఆయనకు వచ్చిన నంది కానీ, సో పద్మశ్రీ కూడా అందుకున్నారు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయన మన మధ్యనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. దూరంగా అయితే మనకు అనిపించదు. సో మనం మాట్లాడుకుందాం ఈరోజు బోలెడన్ని విషయాలు ఈనాటి సినిమా కబుర్లలో.

వసంతం అంటే కాలం కాదు, మనిషి మనసు. సో తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అనే లైన్ మొత్తంలోనే, అంటే ఆ పాట మొత్తంలోనే సారాంశం దాగుందన్నమాట. సాధారణంగా వసంతం అంటే ప్రకృతి, కానీ ఇక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పిన వేరే భావం ఉందన్నమాట. మన దగ్గర

11:14 మినిట్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. తెలుగు సినీ వనంలో పదకుసుమాలు పూయించి సిరి వెన్నెలను చెలికించిన గీతకారుడు. కవిత్వానికి ఎన్ని వంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలున్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు. విధాత తలపున ప్రభవించినది అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దుబిడ్డ అయిపోయారు. భౌతికంగా మనకు దూరమైనా కూడా ఆయన అందించిన సాహితీ సుమాలు ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటాయి. మరి చెప్పాను కదా, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన సాహిత్యం అందించినటువంటి పాటల కబుర్లు మనం మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో. ఇప్పుడైతే మీకోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రానికి శ్రీరామచంద్ర అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. మిక్కీ జెమేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

11:51 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పాటకు సంగీతం ఒక్కటే ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా, దానికి తగిన సాహిత్యం కూడా కావాలి. అదే దానికి ప్రాణం పోస్తుంది. ఒకవైపు సినిమాలో సన్నివేశానికి సరిపోయేలా లిరిక్స్ అల్లుకోవడమే కాకుండా ఆ మ్యూజిక్లో బ్లెండ్ అయ్యేంత గొప్పగా సాహిత్యాన్ని రాయాల్సి ఉంటుంది. మరి ఆ విషయంలో సిరివెన్నెల గారిని మించిన వాళ్లు లేరు. ఆయన గమనంలో ఎన్నో అవార్డులు, ఒకటి కాదు రెండు కాదు. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన్ని వరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డును అందించింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో గాయం సినిమా కోసం ఒక పాట రాశారు సిరివెన్నెల గారు. ఆ పాటకు నంది అవార్డు దక్కింది. శుభలగ్నం, శ్రీకారం, ప్రేమకథ, చక్రం, గమ్యం, ఇప్పుడు మనం విన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి సీతారామ శాస్త్రి గారికి.

తెలుగు సినిమాకు ఆయన రాసినటువంటి మొదటి పాట విధాత తలపున. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. మరి రెండోసారి కూడా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అదే తెల్లవారదేమోస్వామి పాట శృతిలయలు సినిమాలో. ఇక ముచ్చటగా మూడోసారి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాలోని పాటకే నంది అవార్డు శాస్త్రి గారిని వరించింది. అది ఇళయరాజా స్వరాల్ని అందించిన స్వర్ణకమలం సినిమా కోసం ఆయన రాసిన అందెల రవమిది అనే పాట. మరి ఈ పాటకైతే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం నేను స్వర్ణకమలం చిత్రం నుంచి ఒక పాటను అయితే ప్లే చేస్తాను. అండ్ ఈ పాటను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాటను వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

11:25:49 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. చిన్న చిరుదీపంలా మొదలై అఖండ జ్యోతిలా ప్రజ్వరిల్లారు. ఒకవైపు తన పాట పదల్లో అంటే ఆ పదాల్లో పొందికను ఆయన అందించటం కానీ, ఆ గాంభీర్యాన్ని పలికించటం కానీ, ఎటేపమ్మ ఒంటరి నడక అంటూ మన పక్కింటి భాషలోనే పలకరిస్తారు శుభలగ్నం పాటలు. అండ్ ఇలా భాషలో వైవిధ్యం అనేది చూపించడం చతురత సిరివెన్నెల కళానికి సొంతమైనటువంటి మేలిమి లక్షణం అని చెప్పాలి. కవితను కళాత్మకంగా ఆవిష్కరించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన సాహిత్యం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల నుంచి యూత్ని ఉర్రూతలీగించేటువంటి పాటల వరకు కూడా ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్గా రాయటం ఒక్క సిరివెన్నెలకే సాధ్యం. ఆయన పాటల్లోని సాహిత్యం వింటే ప్రాణం పరవశిస్తుంది. అండ్ వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా, ఈ లైన్స్ చాలా గొప్పవి కదా. మనం ఇందాక విన్నాము తరలిరాదా పాట రుద్రవీణ చిత్రానికి. అండ్ ఈ పాటలో ఎంత అర్థం ఉంటుందంటే ప్రకృతి ఉదాహరణతో చెప్పినటువంటి గొప్ప తత్వం అన్నమాట. అంటే ప్రకృతి ఎవరిని తక్కువగా చూడదు, ఇది అందరికీ సంబంధించింది అని చెప్పడం. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పాటలో ఇంకొకరికి వెలుగు కూడా వెళ్ళాలి. ఈ పాట మన ఈ ప్రతిభ అనేది కానీ, జ్ఞానం కానీ, సంపద ఒకరికి మాత్రమే పరిమితం కాదు, అసలైన మానవత్వం అనేది. అంటే చిరంజీవి గారు పోషించినటువంటి సూర్యం పాత్ర కూడా కరెక్ట్గా ఉంటుంది ఈ క్యారెక్టర్కి. అండ్ సంగీతాన్ని కేవలం కచేరీలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే మార్గంగా అతను చూస్తారనమాట. సో అందుకోసం

కన్న తండ్రితోటే ఫైట్ చేస్తారు. సో ఈ సినిమా గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం కదా కబుర్లో. అండ్ ఎనీవే ఇప్పుడైతే మనం క్షణక్షణం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. పాట విన్న తర్వాత బోలెడన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం, మన సిరివెన్నెల గారి సినిమా కబుర్లు. సో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల గీతం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ క్షణక్షణం. ఎంజాయ్ లిజనింగ్ మీ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

CFM 101.3. దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి, అదే ఆత్మకి తగిలితే కవిత్వం తాగాలంటారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అలా మనసు మీద మత్తుమందులా పనిచేసే పాటలతో భుజం మీద చేయి వేసి నేనున్నాను అని చెప్తారన్నమాట. సో మది పలికే ప్రతి భావనను స్నేహితుళ్లా దగ్గరుండి పంచుకున్నారు. తెలుగు తెర మీద తన సిరాతో సిరివెన్నెలను కురిపించారు. ఎంత సినిమా పాటైనా సరే దానికి సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలని బలంగా నమ్మిన కవి సిరివెన్నెల గారు తనకు దొరికిన ప్రతి సందర్భాన్ని నలుగురికి మంచి మాటలు చెప్పడానికే ఉపయోగిస్తారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ అంకురం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: विविध भारती FM 101.3।
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

11:40 39 సెకండ్స్లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనకు అందించినటువంటి అద్భుతమైన పాటల సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. ఆయన పాటలు ప్రతి భావానికి ఓ గొంతు ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఆ స్వరం మారుతుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో తేల్చేసిన వైన్యం ప్రతి మనసును హత్తుకుంటుంది. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు అంటూ అంతటి సరళమైన మాటలు వాడుతూనే గుండె బరువు దించేస్తారు. మన మనసులో మెదిలే ప్రతి ఆలోచనకు, ఆ మదిని మెలిపెట్టే ప్రతి భావనకు ఆయన కలంలో చోటుంది. కమర్షియల్ సినిమాలో అభ్యుదయాన్ని, ప్రత్యేక గీతాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరు ముడివేయగలరు, వేసి ఎలా మెప్పించగలరు? అదే మన సీతారాముడి మ్యాజిక్ అనమాట. ఇంకా మాట్లాడుకుందాం బోల్డని కబుర్లు. బిఫోర్ దట్ అంతం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:48 కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
2: 11:47:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ అలుక మురిపించాలన్నా ఒకటే మాట, మదిలోన దాగుంది మౌనంగా అంటూ ప్రేమను తెలియచేయాలన్నా కూడా కుర్రాళ్లకు ఆయనే. సో అదే అవతల అమ్మాయికి సడన్ గా గుర్తొచ్చి ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అని మనసులో ప్రశ్నించుకోవాలన్నా కూడా ఇంకా చెప్పాలి అంటే బోల్డ్ అన్నున్నాయండి. సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలి అంటే ఈ ఒక్కరోజు సరిపోదు కదా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడని

నీక అని తీపి కబురు అందించాలన్నా కూడా మళ్లీ సిరివెన్నెల గారే కావాలి. ఇద్దరి మనసుల్లో ప్రేమ భావనల పన్నీటి జల్లులు కురిపించింది ఆ కలం. తన పదాల మొక్కలు నాటి పాటల పూలు పోయించిన తోటమాలి అండ్ భయం గాని కోపం గాని ప్రేమ గాని విరహం గాని నిస్సహాయత హాస్యం భావం ఏదైనా సరే మాటలని ఆయన మాటల్ని విల్లులాగా వాడేస్తారనమాట. సాహితీ ప్రియులకు మధుర భావాల బాణాలు వేశారు ఆయన మాటలతోటి. ఇంకా మాట్లాడుకుందాం బిఫోర్ దట్, ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. పెళ్లి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి సిరివెన్నెల గీతం వింటూ స్ట్రేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: శాస్త్రి గారు దాదాపు 800 సినిమాల్లో అంటే 20,000 అంటే పైగా పాటలు రాశారనమాట. అండ్ ఆయన ఒక తాత్వికుడు, శ్రామికుడు, ప్రేమికుడు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అని ఉజ్వల జ్యోతిని రగిలిస్తే మనం ఆ వెలుగులో పరిగెత్తాల్సిందే. అండ్ ఆయన ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటే సరేనని బొద్దిగా మనం ఊకొట్టాల్సిందే. అండ్ ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సిరివెన్నెల గారి గురించి ఇంకా ఏదో ఉంది, ఇంకా చెప్పొచ్చు అని అనిపిస్తుందన్నమాట. ఆయన మనకు మిగిల్చినటువంటి తీయని అసంతృప్తి తన పాటతో వినేవాళ్ల గుండెల్లో సిరివెన్నెల విరబోయించినటువంటి చివరి పాట కూడా సిరివెన్నెల అంటూనే పలకడం, అంటే ఆ ప్రేమ గీతం సిరివెన్నెల అనే పలుకుతుందన్నమాట. సో నిజంగా యాదృచ్ఛికమే కదా, అంత గొప్పగా సాగిందనమాట ఆయన సినీ గీతాల ప్రయాణం. మరి ఇవి ఈనాటి సిరివెన్నెల సీతారాముని పాటల సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఫైనల్ గా మీకోసం నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట వసంతం చిత్రం నుంచి చిత్ర గారు పాడారు ఆ పాట మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న

ఇప్పుడు సిరివెన్నెల చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి కార్యక్రమంలో ఇప్పుడు అజ్ఞాతవాసి ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించి పాడిన పాట వింటారు రచన సిరివెన్నెల

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట బొబ్బిలి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. రచన సిరివెన్నెల.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం, హైదరాబాద్ నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యకుడు సెర్గియో మత్తారెల్లతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది.

0: పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్షా 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో

ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి.

0: మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయం, పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథానిక ఉంటాయి. ముందుగా గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయాన్ని ఇప్పుడు విందాం.
1: ఈ రోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ వేణు మాధవి వచ్చారు. వీరు ఎండోక్రైనాలజిస్ట్. వీరితోటి మధుమేహ వ్యాధి, ముఖ్యంగా గర్భవతుల్లో వచ్చే మధుమేహ వ్యాధి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వేణు మాధవి గారు.
2: నమస్తే అండి
1: డాక్టర్ గారు. మధుమేహ వ్యాధి లేదా డయాబెటిక్ అంటే ఏమిటి ఒకసారి చెప్తారా? దానికి కారణాలు ఏమేమి ఉంటాయి?
2: మధుమేహ వ్యాధి అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం మధుమేహ వ్యాధి అని అంటాం. యూజువల్ గా మనకి ఏజ్ ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత టైప్ 2 డయాబెటీస్ అనేది సోకడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వెయిట్ ఎక్కువ ఉండటం, అంటే బిఎంఐ మోర్ దాన్ 23 ఉన్నా, లేకపోతే వాళ్ళకి పీసీఓడీ ప్రాబ్లం ఉన్నా, ఆర్ అసోసియేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, వాళ్ళకి రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ఫ్యామిలీలో షుగర్స్ ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం కొంచెం పెరుగుతుంది. దాంతోపాటు మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ శాతం కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తీసుకోవటం అనేది చేస్తే త్వరగా మనకి మధుమేహం సోకడం అనేది జరుగుతుంది.
1: మేడం ఇందులో మీరు టైప్ 2 అన్నారు కదా, మరి డయాబెటీస్ లో టైప్ 1 టైప్ 2 ఇటువంటివి ఉంటాయా?
2: చాలా రకాలు ఉంటాయండి డయాబెటీస్ లో. సో టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి, ఇంకా టైప్ 3 అండ్ టైప్ 4 కూడా ఉంటాయి. బట్ యూజువల్ గా మనం కామన్ గా చూసేది టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది మనం యంగర్ ఏజ్ గ్రూప్ లో చూస్తామండి. వాళ్ళలో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటికి యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆ బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అవి డ్యామేజ్ అవటం మూలాన ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రిషన్ అనేది తగ్గిపోతుంది. అందుకే మనకి టైప్ 1 డయాబెటీస్ లో షుగర్ కి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇన్సులినే ఉంటుంది, మెడిసిన్స్ వల్ల తగ్గదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజువలీ ఇది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా చిన్న బేబీస్కి కౌస్ మిల్క్ ఇవ్వటం వలన కూడా కొన్నిసార్లు ఇది రావటం జరిగిందన్నట్టు అబ్జర్వ్ చేశారనమాట.
1: మరి టైప్ 2 అంటే?
2: టైప్ 2 డయాబెటీస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పట్లో మనం ఏంటంటే ఈవెన్ అడలసెంట్ ఏజ్ గ్రూప్, కొంచెం తక్కువ ఏజ్ గ్రూప్ లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. దీని యొక్క కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే చేంజ్ అయింది, అంటే మనము ఎక్సర్సైజ్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వటం లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నాము, ఎక్కువగా ఏంటంటే ఎవ్రీబడి ఆల్ ఏజ్ గ్రూప్స్ మనం ఎక్కువ శాతం ఫోన్లోనే టైం స్పెండ్ చేయటం అనేది చూస్తున్నాము. సో ఇవన్నీ రీజన్స్ వల్ల షుగర్ అనేది వెయిట్ పెరగటం వలన, లివర్ లో ఫ్యాట్ పెరగటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళలో ఇన్సులిన్ సెక్రిషన్ నార్మల్ గానే ఉంది, కానీ ఆ ఇన్సులిన్ ఏదైతే రిసెప్టార్స్ కి బైండ్ అయ్యి పనిచేస్తుందో

0: అని ఒక పని అనేది అది చేయాలి. అంటే మన సెల్స్లో గ్లూకోజ్ అప్టేక్ కోసం ఈ ఇన్సులిన్ అనేది సిగ్నలింగ్ పాత్వే ఏదైతే ఉంటుందో దానికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందన్నమాట. దానివల్ల గ్లూకోజ్ అప్టేక్ అనేవి సెల్స్లో జరగకపోవటం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.
1: కొంచెం లైఫ్ స్టైల్లో చిన్న మోడిఫికేషన్ చేసినా
0: ఎస్ ఎస్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనీసం 5 to 10 ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు మనకు వచ్చే డయాబెటీస్ ని. సో మన పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీ షుడ్ బి మోర్ కీన్. మనం ముందరే జాగ్రత్త పడితే మన డైట్ చేంజెస్ చేసుకుంటే కానీ డెఫినెట్ గా మనకి కొంతవరకు డీలే అనేది డెఫినెట్ గా చూస్తాము.
1: మరి ఇప్పుడు గర్భవతుల్లో చాలా సార్లు షుగర్ టెస్ట్ చేస్తే చిన్న వయసులోనే అంతవరకు ఏమీ ఉండదు, కానీ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ టెస్ట్ లో డయాబెటిక్ గా కనిపిస్తుంది, దీని కారణం ఏముండొచ్చు?
0: యూజువలీ ఏంటంటే అండి, మన ఏషియన్స్ లో, మన ఏషియన్స్ ఎస్పెషలీ ఇండియన్స్ లో ఏంటంటే లోవర్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి డయాబెటీస్ సోకడం అనేది ప్రపంచంలో వేరే ఏరియాస్ తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఉంటుంది.
1: ఈ లోవర్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం అంటే ఏంటండి?
0: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అండి, మన జెనెటిక్స్, మన పురాతనంగా మనకు మన ఆన్సెస్టర్స్ ద్వారా వచ్చిన జన్యపరంగా మన బాడీ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుంది. సో ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అంటే ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన కన్జంప్షన్ ఆఫ్ రైస్ కానీ ఇవి కూడా కొంచెం ఎక్కువ శాతంలో ఉండటం వలన కూడా మనకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ప్రీవియస్ గా మన వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం ఏంటి ఎక్కువ శాతం మన వర్క్ అంతా కూడా సెడెంటరీగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దానివల్ల మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, పొల్యూషన్ కానీ, ఈవెన్ చిల్డ్రన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ లో కూడా పీసీఓడి ప్రాబ్లం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. సో పీసీఓడి ఉన్న అమ్మాయిలు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో వాళ్ళకు కూడా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.
1: మరి ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తనకి సడన్ గా మధుమేహ వ్యాధి ఉంది అని తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారండి?
0: యూజువలీ ప్రెగ్నెన్సీలో మనకి 75 grams ఓజీటీటీ టెస్ట్ అని ఉంటుందండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో మనం షుగర్ టెస్ట్ అనేది చేస్తాము. దానిలో నార్మల్ ఉన్నప్పుడు 24 to 28 weeks మధ్యలో 75 grams ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. దానిలో వాల్యూస్ మనకి WHO నార్మ్స్ ప్రకారం ఒకవేళ ఎక్కువగా ఉంటే కానీ మనము వాళ్ళకి ఫస్ట్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో జస్ట్ మైల్డ్ ఎలివేషన్స్ ఏ ఉంటే కానీ మనం డైట్ అనేది చెప్తాం, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం. 2 weeks కి ఒకసారి మానిటర్ చేస్తాం. అదే ఒకవేళ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓన్లీ ఒక్క రకం టాబ్లెట్ మాత్రమే అలౌడ్, మెట్ఫార్మిన్ అని ఉంటుంది. మిగతా టాబ్లెట్స్ అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అందువలన మనం ప్రెగ్నెన్సీలో వాటిని యూజ్ చేయడానికి లేదు ప్రెసెంట్ ఉన్న స్టడీస్ ప్రకారం. సో మనం ఏంటంటే ఓన్లీ ఇన్సులిన్కే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళలో యూజువల్గా కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టుగా అయితే మనం బేసల్ బోలస్ అంటే ఇన్సులిన్ లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ కంబైన్ చేసుకుని పెట్టుకోవటం అనేది జరుగుతుంది.
1: మరి మేడం, ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ టైప్ 2కి మీరు ఇప్పుడే చెప్పారు లైఫ్ స్టైల్లో మార్పు జరిగితే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చని, అలాంటిది ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడ్డాది అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ డైటరీ హ్యాబిట్స్లో కానీ కొంచెం వాకింగ్ అది చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా?
0: సి, ఎనీ డయాబెటీస్ కి ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. దో ఇట్ ఇన్ ప్రెగ్నెన్సీ లేకపోతే బయట వేరే మామూలు టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ, డైట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అయితే మనకి లెవెల్స్ ని బట్టి, ఇప్పుడు మైల్డ్ గానే పెరిగింది అనుకోండి డైట్ ఎక్సర్సైజ్ తో తగ్గిపోతుంది, బట్ మనకి ఆ లెవెల్స్ ని బట్టే మేము ట్రీట్ చేస్తాం. సో జస్ట్ ఎలివేట్ అయినప్పుడు మనం లైఫ్ స్టైలే చెప్తాం, 2 weeks కి మానిటర్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ప్లాసెంటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో పెరుగుతూ ఉంటాయి. ఆ ప్లాసెంటల్ హార్మోన్స్ వల్లే మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది రావటం జరుగుతుంది. సో యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. అందుకొరకు మనం 1 in 2 weeks కంపల్సరీ టెస్ట్ చేసుకుంటాం అనమాట.
1: మరి మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అనేది తెలిసింది కాబట్టి బేబీకి ఏ ప్రమాదం ఉండదంటారా?
0: షుగర్స్ కంట్రోల్లో ఉన్నట్టయితే ఎటువంటి ప్రమాదం ఉండదండి. మనం దాన్ని వదిలేస్తే ప్రెగ్నెన్సీలో మదర్కి కాంప్లికేషన్స్ వస్తాయి, బేబీకి కూడా వస్తాయి. మదర్కి ఏంటంటే బీపీ పెరగటం కానీ, లేకపోతే లైక్ షుగర్స్ ఎక్కువగా ఉన్నందువల్ల కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటము, ఐస్ మీద ఎఫెక్ట్ పడటము,

0: ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా అని ఉంటాయి. అవి వాళ్ళకు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే బేబీస్ వరకు వస్తే కానీ, బేబీస్కి లైక్ డెలివరీలో ఇబ్బందులు రావటం, షోల్డర్ డిస్టోషియాస్ రావటం, బేబీ గర్భంలోనే లైక్ చనిపోవటం, లేకపోతే డెలివరీ తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటం, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవటం, షుగర్ లెవెల్స్ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ మనం బేబీలో అబ్జర్వ్ చేస్తాం.
1: అంటే ఇవేమి రాకూడదంటే జాగ్రత్తగా టైం టు టైం
0: ఎస్,
1: డయాబెటిక్ టెస్ట్
0: అంటే షుగర్
1: చేస్తూ.
0: స్క్రీనింగ్ కంపల్సరీ చేసుకోవాలండి. అండ్ షుగర్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
1: బాగా చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ టైంలో, మరి డెలివరీకి ఎటువంటి ప్రమాదం ఉండదంటారా? సేఫ్ డెలివరీ అవుతుందా?
0: షుగర్ తాలూకా మెడిసిన్స్ వాడి కంట్రోల్లో ఉంచుకుంటే, రెగ్యులర్ గా వాళ్ళ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసుకుని షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటే ఇట్ ఇస్ సేమ్ లైక్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ అండి. ఏ కాంప్లికేషన్స్ కూడా ఉండవు.
1: మరి పోస్ట్ డెలివరీ వీళ్ళకి డైట్ మనం పథ్యమది అంటారు మన వాళ్ళు, అయితే మన పథ్యంలో ఎప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నది ఏమీ ఇవ్వరు, కానీ అటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: ఎనీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాక్చువల్గా అయితే షుగర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే జొన్నలు, గంటెలు, కొర్రలు, సామలు, ఊదలు ఇలాంటివన్నీ. ఎస్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటి నుంచి ఏంటంటే షుగర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం సిస్టమాటిక్ గా జరుగుతుంది, ఒకేసారి ఎక్కువగా అబ్జార్ప్షన్ జరగదు, లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వరకు షుగర్స్ నార్మల్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా కానీ. కొన్నిసార్లు ఏదైతే కొందరికి షుగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే 4 to 6 weeks మధ్యలో పోస్ట్ పార్టంలో షుగర్ స్క్రీనింగ్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవటం అనేది చేస్తామన్నమాట. దాని తర్వాత నార్మల్ ఉంటే కానీ ఇయర్లీ స్క్రీనింగ్ అనేది చేస్తాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్.
1: అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అని తెలిస్తే ఇయర్లీ వన్స్ కనీసం షుగర్ స్క్రీనింగ్ చేయించాలి అంటారు. అది కాకుండా లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పులు చేయడం మంచిదంటారా?
0: ఎస్, డెఫినెట్ గా. ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు షుగర్స్ అనేవి యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని వాళ్ళ యొక్క డైలీ రొటీన్స్ లో యాడ్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా. సో నైట్ రైస్ ని అవాయిడ్ చేసుకోవటం, అట్లీస్ట్ ఓన్లీ ఒక పుట్ట తీసుకోవటం. సో డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ని కంటిన్యూ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్.
1: బట్ బేబీ పుట్టాక మోస్ట్లీ మదర్స్ కి చాలా స్ట్రెస్ఫుల్ టైం ఉంటుంది కదండి, అప్పుడు ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
0: సి, డైటరీ రెస్ట్రిక్షన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జస్ట్ వాకే చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి జస్ట్ 20 మినిట్స్ ఆఫ్ వాక్ ఇస్ సఫిషియంట్. 20 నిమిషాలు రోజుకి వాక్ చేసుకుంటే సరిపడుతుంది. ఓన్లీ మనం ఏంటంటే దానికి శ్రద్ధ, టైం రెండు ఇవ్వాల్సి ఉంటుంది.
1: బాగా చెప్పారండి. మరి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డయాబెటిక్ తెలిసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అది కంటిన్యూ అవుతున్నది అనుకోండి, వాళ్ళు అప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ మార్పు తెచ్చుకుంటే మంచిది?
0: సి, చాలా మందికి డౌట్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి కంటిన్యూ అయితే బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అనేది చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఫీడింగ్ అనేది ఇవ్వచ్చండి. జనరలీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇన్సులిన్ అనేది ఎక్కువ శాతం కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అంటే బేబీ వరకు కూడా అది బాగుంటుందనే ఉద్దేశంలో. మెడికేషన్స్ అనేవి మిల్క్లో సెక్రీట్ అవుతాయి కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేసి ఫీడింగ్ ఇచ్చే వరకు ఇన్సులిన్ కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. బట్ డెలివరీ తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఆల్మోస్ట్ 30% తగ్గిపోతుందండి. దాని ప్రకారంగా మనం డోసెస్ అడ్జస్ట్ చేసుకుని ఇస్తుంటాం.
1: మేడం, ఇంతవరకు మీరు అస్సలు డయాబెటిక్ కాని వాళ్ళు ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడితే ఏం చేయాలో చెప్పారు. మరి పుట్టుకతోటే షుగర్ ఉన్న వాళ్ళు లేదా చాలా అర్లీ స్టేజ్ లో డయాబెటిక్ గా మారిన వారు, వాళ్ళు బేబీ ప్లాన్ చేయగలరా, దాని గురించి వివరిస్తారా?
0: ఎస్, డయాబెటీస్ ఎప్పుడు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వాళ్ళ యొక్క షుగర్స్ ని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్స్. లైక్ 3 మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ అనేది 6.5 అనేది మనకి టార్గెట్ అనమాట గైడ్ లైన్స్ ప్రకారం. సో ఆ టార్గెట్ లో మనం వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ 6 to 8 weeks లోనే బేబీ యొక్క హార్ట్ కానీ బ్రెయిన్ కానీ డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మదర్ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ

0: కార్డియక్ డిఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంలో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ షుగర్ లెవెల్ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం. ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటామండి. ఎనీ పేషెంట్ ముందర నుంచి డయాబెటీస్ ఉండి వాళ్ళు మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత దే హ్యావ్ టు టేక్ అ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏం లైఫ్ స్టైల్స్ ఫాలో అవ్వాలి, షుగర్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళ కన్సెప్షన్కి వెళితే మంచిది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా షుగర్స్ని మానిటర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
1: ఓకే అండి, మరి వీరికి డెలివరీ టైంలో ప్రమాదాలు ఏమీ ఉండవు కదండి?
0: వాళ్ళు కరెక్ట్ గా షుగర్ ని కంట్రోల్ పెట్టుకుని రెగ్యులర్ గా ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసుకుని వాళ్ళ యొక్క దీని మీద వాళ్ళు ఎంత శ్రద్ధ చూపిస్తారు దాన్ని బట్టి ఉంటుంది అది.
1: వాళ్ళకి బేబీలో షుగర్ ట్రేసెస్ ఉంటాయా లేదా అది ఎలా తెలుస్తుంది?
0: మదర్ కి షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో బేబీకి ఇమ్మీడియట్ గా ఏంటంటే షుగర్ లెవెల్స్ లో అయిపోతాయి. మదర్ యొక్క ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇందువరకు చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఏంటంటే అది పనిచేయటం లేదు కాబట్టి బాడీ అనేది ఎక్కువ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది ప్లాసెంటా ద్వారా వెళ్లి బేబీలో ఎక్కువ హైపర్ ఇన్సులిన్స్ ఉన్నందువల్ల బేబీ యొక్క బాడీ సిస్టమ్ నార్మల్ గా ఉంటది కాబట్టి వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హైపోగ్లైసీమియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే మదర్స్ కి డయాబెటీస్ ఉన్నప్పుడు పుట్టిన వెంటనే షుగర్ లెవెల్స్ బేబీకి చెక్ చేస్తారనమాట. సో ఎనీథింగ్ బిలో 50-55 అనేది మనం బేబీలో లో షుగర్ అని కన్సిడర్ చేస్తాము. సో బేబీకి యూజువల్లీ లో షుగర్స్ వచ్చే అవకాశం ఇమీడియట్ గా ఉంటుంది. కానీ లేటర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ బేబీ ఎవరైతే ఎక్కువ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అయి ఉంటారో వాళ్ళ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొంచెం మారుతుంది. దానివల్ల దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ, అంటే ఎక్కువగా బాడీ ఫ్యాట్ పెరిగిపోవడం, తొందరగా వెయిట్ ఎక్కువ పెరగటం, కానీ ఎర్లీ ఏజ్ లో షుగర్స్ రావటం, బీపీ రావటం అనేది అంటే మెటబోలిక్ సిండ్రోమ్ అని అంటాం మనం వీటిలన్నింటినీ. సో వాళ్ళు దానికి ఎక్కువగా ప్రోన్ ఉంటారనమాట. సో అందుకొరకు ఆ బేబీస్ ని మనం ఎక్కువగా డైట్ అనేది జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు హెల్దీ ఫుడ్స్ ఏ తీసుకునేటట్టు మనం ముందర నుంచి ట్యూన్ చేసుకోవాలి.
1: ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న స్త్రీలు బేబీ ప్లాన్ చేసేటప్పటి నుంచి తీసుకొని డెలివరీ పోస్ట్ డెలివరీ ఎటువంటి కేర్, ఒక ఐడియల్ హెల్త్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుందంటారు?
0: అదే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వాక్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ గా ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయడం, ఇవే ఈ త్రీ వాళ్ళు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుందండి.
1: అంటే తల్లులు వాళ్ళ ఆరోగ్యం చూసుకొని, ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవారు లేదా ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళ డిసిప్లిన్ చూసి బేబీలో కూడా హెల్దీ ఈటింగ్ అన్న డిసిప్లిన్ వస్తుంది అంటారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ వేణు మాధవి గారు, మీరు మాకు మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, నమస్తే.
2: ఇంతవరకు గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారు పరిచయం విన్నారు. తర్వాతి అంశం పరివర్తన, శ్రీ పివి సోమశేఖర్ గారి కథనికి వింటారు.
3: పూర్ణ మార్కెట్ చాలా సందడిగా ఉంది. పూజకు పూలు, పండ్లు, కాయగూరలు, సామాగ్రి కొనుక్కునే మహిళామణులతో హడావుడిగా ఉంది. ప్రతి వాళ్ళ చేతుల్లో బ్యాగ్ నిండా సామాగ్రితో బరువుగా నడుస్తున్నారు. ఏమండి మీ పక్క సీట్ ఉంచండి అంటూ ఓ మహిళ పిలుపుతో క్రిందికి తిరిగి చూసింది సిటీ బస్సులో కూర్చున్న వాణి. అలాగేనండి అంటూ తల ఊపింది వాణి. సిటీ బస్ ముందులో డోర్లోంచి జనాలను దాటుకొని వాణి ప్రక్క సీట్లో కూర్చున్న ఆమెను సాలోచనగా చూసింది వాణి. నువ్వు హేమ కదూ అంటూ ఆశ్చర్యంతో పలకరిస్తున్న వాణికేసి చూసి గుర్తుపడుతూ, ఓ వాణి నువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మనం కలిశాం, సంతోషంగా అంది హేమ. వైజాగ్లోనే ఉన్నావా, ఏ ఏరియా, మీ వారేం చేస్తున్నారు, పిల్లలున్నారా, నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు, ప్రశ్నల వర్షం కురిపించింది వాణి. మా వారు ఇక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు వాణి, మేము ఉండేది ఆరిలోవలో, చెప్పింది హేమ. అరే ఏమిటి విచిత్రం, మీ వారు పనిచేస్తున్న కంపెనీలోనే మా వారు కూడా పనిచేస్తున్నారు, ఆశ్చర్యంగా అంది వాణి. స్నేహితురాళ్ళిద్దరూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మా వారు నేను ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి వస్తాం హేమ, ఆ తర్వాత మీ ఇద్దరు మా ఇంటికి రావచ్చు అంటూ మద్దిలిపాలెం స్టేజ్లో బస్సు దిగుతూ చెప్పింది వాణి ఎన్నాళ్లకో స్నేహితురాలని కలిసిన ఆనందంతో. అలాగే వాణి, తప్పకుండా రండి అంటూ చెయ్యి

చూపింది హేమ. బస్సు కదులుతుండగా కనుమరుగైన స్నేహితురాలను తలుచుకుని గతంలోకి జారిపోయింది హేమ. తను వాణి చిన్ననాటి ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలంలో ఖండ్యాం అనే ఒక మారుమూల పల్లెటూరులో ఇద్దరు 10వ తరగతి వరకు చదువుకున్నారు. హేమ అన్నింటా ఫస్ట్, అందరికీ ఆదర్శంగా ఉండేది, ఉత్తమ విద్యార్థిని. తల్లి అనారోగ్యం, తండ్రి ఆర్థిక పరిస్థితి వల్ల 10వ తరగతితోనే ఆపేసింది హేమ. స్కూల్ ఫస్ట్నా పాస్ అయినా సరే. వాణి యావరేజ్ స్టూడెంట్. వాణి తల్లిదండ్రులు ఓ మోస్తరుగా ఉన్నవాళ్ళు కాబట్టి టౌన్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి మంచి సంబంధం రాగానే పెళ్లి చేసి హైదరాబాద్ పంపించారు. ఆ పెళ్లి తర్వాత మరి కలవలేదు ఇద్దరు స్నేహితురాళ్లను. తన తల్లి మరణంతో వైజాగ్లో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుతో పెళ్లి జరిపించి తన బాధ్యతను తీర్చుకున్నాడు తన తండ్రి. తనకన్నా 10 సంవత్సరాల వయసులో పెద్దయిన బాధ్యతలను రాజుతో పెళ్లికి అంగీకరించింది హేమ. అన్నట్లే ఆదివారం సాయంత్రం బండిపై వచ్చిన వాణి దంపతులను సాదరంగా ఆహ్వానించింది హేమ. వీరే మావారు హరి, మీవారు మావారు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. మేము హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వైజాగ్ 1 ఏడాది అవుతోంది. ఎంతకు మీ వారేరి అంటున్న వాణికేసి బెరుకుగా చూసింది హేమ. ముందు కూర్చోవే వాణి, మా వారు వస్తారు, పని ఉండి బయటికి వెళ్ళారు. వీళ్ళే మా పిల్లలు తేజ దీప్తి అంటూ పిల్లల్ని చూపించింది హేమ. వాళ్ళేం చదువుతున్నారో అడిగి తెలుసుకుంటూ పలకరించింది వాణి. తాను తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వారి చేతిలో పెడుతూ, వెల్డింగ్ సెక్షన్లో పనిచేసే రాజైన హేమగారు మీ వారు అంటున్న హరిగారి కేసు చూసి, అవునండి అంటూ తల ఊపింది హేమ. హరిముఖంలో రంగులు మారడం స్పష్టంగా గమనించింది హేమ. కాఫీ కలిపి తెస్తానుండండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది హేమ. నేను వస్తానుండవే, కాఫీ కలుపుతూ ఇద్దరం మాట్లాడుకుందాం, మీరు ఈలోగా న్యూస్ పేపర్ తిరిగేస్తుండండి అంటూ భర్తకు చెబుతూ తాను కూడా వంటింట్లోకి దారితీసింది వాణి. ఇదేనే మా సామ్రాజ్యం అన్నది హేమ ఇరుకుగా ఉన్న వంటింట్లో ఓ స్టూలుపై కూర్చున్న వాణితో. దానికే ముందే ఇల్లు ఎంత పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఎవరి పరిస్థితి వారిది, స్నేహంలో తారతమ్యాలు భేదభావాలు ఉంటాయా హేమ అన్నది వాణి ఆర్ద్రంగా. ఎన్నాళ్ళయింది ఓ ఆత్మీయురాయలైన స్నేహితురాలి పలకరింపుకు నోచుకుని ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు చిమ్మాయి హేమకు. వాణి, మీ వారికి కాఫీ ఇచ్చి వస్తాను, మనమిద్దరం కాఫీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ హాల్లో ఉన్న హరిగారికి కాఫీ గ్లాస్ అందించింది హేమ. పక్క గదిలో నుండి ఓ ముసలి వాళ్ళ మాటలు విని తాను కూడా హాల్లోకి వచ్చింది వాణి. వీళ్ళిద్దరూ మా అత్తమామలు, మామగారికి కీళ్ళవాతం, అత్తగారికి బీపీ షుగర్, మోకాలు నొప్పులు, ఎక్కడికి కదలలేరు వాణి అంటూ పరిచయం చేసింది హేమ వాళ్ళ అత్తమామల్ని వాణికి హరికి. హేమ పరిస్థితి అంతా అర్థమైంది వాణి దంపతులకు. పిల్లలు, మీ ఇద్దరూ కాసేపు బయట ఆడుకుని రండి, నాన్నగారు వస్తారు చూడండి అంటూ పిల్లల్ని ఆటలకు బయటకు పంపించింది హేమ. మీ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకోండి, నేను ఈ పుస్తకాలు చదువుతూ మొబైల్తో ఆలక్షేపం చేస్తాను అంటున్న హరిగారి కేసు చూసి కృతజ్ఞతగా అన్నది హేమ. తిరిగి వంటింట్లోకి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ. ఏం చెప్పను వాణి, నా భర్త రాజుకు లేని అలవాటు లేదు, ఆడపిల్లల పెళ్లి చేసి ఉన్నదంతా ఆర్పి కొడుక్కి ఈ చిన్న ఇల్లు మిగిల్చారు మా అత్తమామలు. కీళ్లవాతం వల్ల ఉద్యోగం మానేసి వాళ్ళ చేతులు వీళ్ళు కాళ్ళు పట్టుకుని మా వారికి తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వేయించారు మా మామగారు. కానీ మా వారు తాగుడుకు వ్యసనాలకు బానిసై ఇంటి పట్టున ఉండరు, పిల్లల కోసం అత్తమామల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఇలా భారంగా గడుపుతున్నాను వాణి అన్నది హేమ భారంగా. నాకన్నీ తెలిసాయి హేమ, నేను మొన్న మా వారికి నీ గురించి చెప్పగా ఆయన మీవారు తాను అనుకున్న రాజు ఒకరేనని పసిగట్టారు, ఈరోజు స్వయంగా కలిసి మాట్లాడదామని వచ్చారు అంది వాణి. ఆ మాటలు విని తాను చెప్పవలసింది ఇంకేమీ లేదనుకున్నది హేమ. రాజుకన్నా పై క్యాడర్లో ఉన్నది హరియే అని, రాజుకు ప్రమోషన్ కావాలంటే హరి రికమెండేషన్ అవసరమని తెలుసుకుంది హేమ. బయట చప్పుడుకు మేలుకుని హాల్లోకి వచ్చారిద్దరు. జోగుతూ వచ్చాడు రాజు. హాల్లో హరిని చూసి ఖంగు తిన్నాడు. త్రాగి వచ్చాడని అర్థం చేసుకున్న హరి మరేమీ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయింది హేమ. నమస్కారం చేసి లోనికి వెళ్ళిపోయాడు రాజు. మరోసారి వస్తాం హేమ, మీ వారితో పిల్లలతో ఒకసారి మా ఇంటికి రా అని చెప్పింది వాణి భర్తను కూడా బయలుదేరమని సైగ చేస్తూ. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు బొమ్మల అచేతనంగా నిశ్శబ్దంగా అయిపోయింది హేమ. రాజును మార్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా, మంచిగా చెప్పినా, బెదిరించినా దేనికి లొంగక వ్యసనాల ఊబిలో తాను మునుగుతూ తనను నమ్ముకున్న వారికి కూడా సుఖశాంతులు లేకుండా చేస్తున్నాడు, నిట్టూర్చింది హేమ. కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు రాత్రి
ఫోన్ రింగ్ కాగానే అది తన భర్త హరి నుండే గ్రహించి ఇంతవేళ నైట్ షిఫ్ట్లో ఫోన్ ఏమిటా అని కంగారు పడింది.

0: ఉంది వాణి. నువ్వు అర్జెంటుగా కేజీహెచ్కి రావాలి వాణి, కంగారు పడకు. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను. నాకేమీ కాలేదు అన్న భర్త మాటలు విని పిల్లలు ఇల్లు చూసుకోమని చెప్పి తాళం పెట్టి కేజీహెచ్కి బయలుదేరింది వాణి. కన్నీళ్లతో ఎదురైన హేమను చూడగానే ఏమైంది హేమ, ఆతృతగా అడిగింది వాణి కంగారుగా. ఏం చెప్పనే వాణి, మీ వారు లేకపోతే ఈరోజు మా ఆయన నాకు దక్కేవారు కారు. నైట్ షిఫ్ట్లో పనిచేస్తుండగా నీరసం వల్ల మెషిన్ మీద పడిపోతున్న మా వారిని అటువైపు చెకింగ్కు వస్తూ చూసిన హరిగారు గభారణ వచ్చి ప్రమాదం నుండి తప్పించారు. విసురుగా పక్క మిషన్ మీద పడ్డారిద్దరు. మా వారికి ప్రాణాపాయం తప్పింది, కానీ చాలా రక్తం పోయింది, ఐసీయూలో ఉన్నారు. హరిగారికి కూడా గాయమైందనే నా బాధవాణి. మీ ఇద్దరూ నా పారటి దేవతలు, కన్నీళ్లతో అంది హేమ వాణి చేతులు పట్టుకుంటూ. చిన్న చిన్న బ్యాండేజీలతో వస్తున్న హరిని చూసి కన్నీళ్ళాగలేదు వాణికి. నాకేమీ కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ వాణి అన్నాడు హరి. కంపెనీ వర్కర్స్, సిబ్బంది అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. అందరూ హరిని దేవుడు అంటూ పొగడుతుండగా హేమను ఓదార్చి అందరి వద్ద తెలవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు వాణి దంపతులు. వారం రోజులు పోయాక కృతజ్ఞత తెలిపేందుకు వచ్చారు హేమరాజులు వారి పిల్లలతో కలిసి వాణి హరి దంపతులింటికి. సాదరంగా ఆహ్వానించింది వాణి. సార్, నా తప్పును ఆలస్యంగా తెలుసుకున్నాను. కార్మికులు పనిచేసే చోట ఎంతో ఏకాగ్రతతో ఉండాలని, దురలవాట్లకు లోనైతే, ఆరోగ్యం పాడైతే ప్రమాదాలకు లోను కావలసి వస్తుందని, తమతో పాటు తమ కుటుంబానికి కూడా హాని జరుగుతుందని ఆలస్యంగా తెలుసుకున్నాను సార్. అమ్మా, ఆ రోజు సార్ నన్ను కాపాడకపోతే ఈ రోజున మీ ఎదుట ఉండేవాడిని కాదమ్మా. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. నా వల్ల దేవుడు లాంటి సార్కి కూడా గాయాలయ్యే, నన్ను మన్నించండి అంటున్న రాజును చూసి వాణి హరి ఎంతో ఆనందించారు. రాజు, నీవు చాలా తెలివైన వాడివి, మంచి వర్కర్వి. నీ తెలివిని పనిలో చూపిస్తే వెంట వెంటనే ప్రమోషన్స్ పొంది పైకెళ్ళేవాడివి. చెడు వ్యసనాలు కార్మికుల బ్రతుకుల్ని నాశనం చేస్తాయి. నీలోని ఈ మార్పు కోసమే హేమగారితో పాటు మేమంతా ఇన్నాళ్ళు ఎదురుచూసాం. చివరకు భగవంతుడు ఆ మార్పును ఈ విధంగా తెచ్చాడు. థ్యాంక్ గాడ్. నీ పనితీరు ఇకపై పరిశీలించి నీ ప్రమోషన్ కోసం రికమెండేషన్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నీలో మార్పు స్థిరంగా ఉండి శాశ్వతం కావాలి అన్నాడు హరి. తప్పకుండా సార్, మీరు నాకిచ్చిన ఈ పునర్జన్మ నన్ను కొత్త మనిషిని చేసింది అన్నాడు రాజు. వాణి, హేమ, పిల్లలందరూ ముఖముఖాలు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అంతేకాదు హేమ, ప్రభుత్వం వారు ముద్రా పథకం కింద ఇస్తున్న లోను సౌకర్యం నీకు వచ్చేటట్టు చేస్తాను. శిశు, కిషోర్, తరుణ్ అనే స్కీముల కింద తప్పకుండా నువ్వు ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ షాపులు పెట్టి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. కాబట్టి తప్పకుండా నీకు ఆ లోన్ వచ్చేటట్లు నేను సహకరిస్తాను అంది వాణి హేమతో. హేమ ఎంతో సంతోషించింది. ప్రక్క ఇంటిలోని కార్మికుల కార్యక్రమంలో ఓ ప్రయోక్త అంటున్న మాటలు అందరికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాటి స్నేహితుల ఆలంబన కార్మికుల అభివృద్ధి కోసం, మానసిక పరివర్తన కోసం ఎంతో అవసరం తెలియజేస్తున్న పాట వస్తోంది. మారాలి మారాలి మనుషులు మారాలి, అందరి మనసులు మారాలి. మారాలి మారాలి మనుషులు మారాలి, మనుషుల నడవడి మారాలి అన్న ప్రబోధాత్మక గీతం మృదు మధురంగా వినిపిస్తోంది.
1: పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథనికి విన్నారు. ఇంతటితో ఈనాటి కార్మికుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా లేడీస్ ట్రైలర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట, రచన సిరివెన్నెల.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రానికి సిరివెన్నెల రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: గాలికెదురు లేదు, కడలి కంచు లేదు, అలు పెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. వార్తల వివరాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుల యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.
0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువులు

0: కూల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
1: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు కూడా, ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
0: హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
2: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకు 25 రూపాయలకు వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డిఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిశెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై

0: అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్య? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వైటీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే UPI తో?
3: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా UPI నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
0: వనితామణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత భారతి సాహిత్య రూపకం వింటారు.

0: భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి పాత్రలు పాత్రధారిణులు కలభాషిణి సారస్వత కళానిధి ఆచార్య వెడివోలు నాగరాజలక్ష్మి దమయంతి సాహితీశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి వినండి.
1: వ్యాస మహర్షి తన జయేతిహాసంలో మహిళాశక్తికి పెద్దపీట వేశాడు. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా వసంతి అని ధర్మశాస్త్రం బోధిస్తుంది కదా. వ్యాసభారతాన్ని తెలుగువారికి పెన్నిధిగా నిలిపిన కవిత్రయం వారు కూడా వేదవ్యాసుని అనుసరించియే మహిళాశక్తిని తమ కవిత్వంలో సాక్షాత్కరింపజేశారు. అన్నట్లు దమయంతి, వాగ్దేవి వలన నీ చరితను విన్ననాటి నుండి నిన్ను ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. నీ భర్త నలచక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన షట్చక్రవర్తులలో ఒకనిగా కీర్తినిగన్న పరాక్రమశాలి. అంతటి పరాక్రమోపేతుడు కట్టుకున్న ఇల్లాలిని కారడవులలో విడిచిపెట్టి ఆమెకు తీరని ద్రోహం చేశాడని స్త్రీవాదుల అభియోగం. పరమసాధ్విగా పేరుగాంచిన నీవు భర్త జీవించి ఉండగానే ద్వితీయ స్వయంవరం ప్రకటించుకొని భారత స్త్రీ సౌశీల్యానికి అగౌరవం కలిగించావనే భావన ఆనాటి సంప్రదాయవాదులలో లేకపోలేదు. ఈ సంఘటనల్లోని అంతరార్థం ఏమిటి? నీ వృత్తాంతాన్ని వినిపించి నీ నడవడికలోని నాణ్యతను పారిషదులకు నిరూపించు దమయంతి.
2: కలభాషిణి, నీకు నమస్సుమాంజలి. నన్ను ఆంధ్రలోకానికి పరిచయం చేసి నాటి నుండి నేటి వరకు

నీవు మహోన్నతమైన స్థానాన్ని నాకు కల్పించి నా చరితను లోకవిఖ్యాతి గావించిన ఆదికవి నన్నయ్య భట్టును ముందుగా స్తుతిస్తున్నాను. మహాభారత కథలలో నన్నయ్య నిరంకుశ ఉక్తి మిక్కిలి ప్రకాశవంతంగా భాషిస్తోంది. భార్యాభర్తల అనుబంధము శాశ్వతమైనదని తెలుపుతూ నన్ను చిత్రించిన వాగను శాసనుని కావ్య సృష్టికి ప్రణమిల్లుతున్నాను. ఉన్నత గోత్ర సంభవము, ఊర్జిత సత్వము, భద్రజాతి సంపన్నము, ఉద్ధతాన్య పరిభావి మదోత్కటమున్ నరేంద్ర పూజోన్నయనోచితంబునై ఒప్పెడు నన్నయ భట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి ఎందును గ్రాలుట ప్రస్తుతించదన్. కలభాషిణి, సాహిత్య లోకంలో నన్ను చిరకీర్తితో నింపిన నన్నయ్య గారు శక్తి సంపన్నమైన, శుభప్రదమైన సద్వంశ సంజాతులు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఇతరులను పరాభవించే బలగర్వం గల శత్రుసేనకు రాజరాజు మదగజం. అటువంటి మహారాజు చేత పూజింపబడిన మహాకవి నన్నయ్య భట్. ప్రఫుల్లమైన సంతోషాతిశయ నేత్రములు కలవాడు, నిరాటంకమైన వాక్కును వ్యాపింపచేసిన కుంజరం. అట్టి నన్నయ్య భట్టును త్రికరణ శుద్ధిగా ప్రస్తుతిస్తున్నానమ్మా. కలభాషిణి, నీవడిగిన ప్రశ్నకు ముందుగా నా జీవన వృత్తాంతాన్ని క్లుప్తంగా వినిపిస్తాను. నేను విదర్భదేశపు రాజైన భీమరాజపుత్రికను. నన్ను వైదర్భి అని పిలుస్తారు. దమనుడు అనే ముని వరం వల్ల జన్మించాను. అందువల్ల దమయంతి అని నామకరణం చేశారు. ఒక హంస ద్వారా నిషధరాజు అయిన నలమహారాజు తన యొక్క సౌందర్యం గురించి ఒక హంస చెప్పడం ద్వారా విన్నాను. మా ఇరువురి వినుకలి ప్రణయానికి హంస కారకురాలు. అన్యోన్య రూప గుణ శ్రవణమే మా అనురాగానికి బీజం. మా తండ్రిగారు నాకు స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా విచ్చేశారు. వారిని తిరస్కరించాను. దైవానుగ్రహం వల్ల నలమహారాజును వరించాను. నా మీద మోహంతో కలిపురుషుడు ఆగ్రహించాడు. మా దాంపత్యానికి చిహ్నంగా ఇంద్రసేన అనే కుమార్తె, ఇంద్రసేనుడు అనే కుమారుడు ఉద్భవించారు. కలభాషిణి, నా జీవనయానంలో రెండు ప్రధానమైన అంశాలను ప్రస్తావించవలసి ఉంది. ఒకటి, కలి ప్రభావం వల్ల నా భర్త పొందిన చిత్త విభ్రమం, వారు పడిన క్లేశం. మా అన్యోన్య దాంపత్యానికి కలి ప్రభావం వల్ల కలిగిన విఘాతం రెండోది. మా పినమామగారి పుత్రుడు పుష్కరుడు. అతని ప్రేరణ వల్ల నా భర్త జోదమాడారు. కలి ప్రభావం వల్ల పరాజయం పొందారు. రాజ్యలక్ష్మి దాయాదుల వశమయ్యింది. పిల్లలను రథసారథినిచ్చి విదర్భకు పంపించేశాను. ఇద్దరం అరణ్య సంచారం చేస్తున్నాం. ఒకనాటి రాత్రి ఇది విదర్భదేశపు మార్గం అని చెప్పి వారు ఆ దారిని నాకు చూపించారు. ఆనాటి రాత్రి అక్కడే నిద్రపోయాం. నన్ను విడిచిపెట్టి వారు వెళ్లిపోయారు. కేవలం నా సుఖ సంతోషాల కోసమే వారు ఆలోచించారు. ఒంటరినైన నేను విదర్భ చేరుకుంటానని వారి ఊహ. కాని నేనలా చేయలేదు. వారిని అన్వేషిస్తూ అరణ్యంలో సంచరించాను. ఒక మున్యాశ్రమాన్ని సందర్శించాను. భర్తృ సమాగమ ప్రాప్తిరస్తు అని వారు నన్ను దీవించారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అని కదా. అందువల్ల విశ్వాసంతో అరణ్యమంతా సంచరిస్తున్నాను. ఒక పెద్ద సర్పం బారి నుండి ఒక కిరాతుడు రక్షించాడు. ఆ కిరాతుని బారి నుండి ధైర్యంగా యుక్తితో తప్పించుకున్నాను. ఎదిరించి నిలబడ్డాను. కొందరు వ్యాపారుల వల్ల నలమహారాజు చేది దేశం చేరినట్లు తెలుసుకున్నాను. చేది ప్రభువైన సుబాహుని రాజధాని చేరుకున్నాను. అక్కడ రాజమాత ఆశ్రయం లభించింది. కొందరు నా ముఖం మీద ఉన్న పుట్టుమచ్చ వల్ల నన్ను గుర్తించారు. నా తండ్రి చేసే అన్వేషణలో భాగంగా నేను విదర్భకు వెళ్లక తప్పలేదు. ఆత్మాభిమాన దురంధరులైన నా భర్త హృదయాన్ని ద్వితీయ స్వయంవర వార్త మాత్రమే కదిలిస్తుంది. అందుకే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించాను. క్రూరుడైన తక్షకుడు నా భర్తను కాటువేశాడు. అందువల్ల వారి సుందరమైన శరీరం వికృతమైన ఆకారంగా మారిపోయింది. వారు విధివంచితులు. నాటి నిరుపమానమైన సౌందర్యాన్ని పోగొట్టుకున్న నేటి కురూపి. అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు అంతఃపురంలో బాహుకుడు అనే పేరుతో పాకశాలలో పనిచేస్తున్నారని విన్నాను. మా పునఃసమాగమానికి ద్వితీయ స్వయంవరం ప్రకటించటమే మార్గం. కాబట్టి ఋతుపర్ణ మహారాజుకు బహుస్వల్ప వ్యవధిలో స్వయంవర ఆహ్వానం పంపించాను. ఎందుకంటే నా భర్త అశ్వవిద్యలో నేర్పరులు.

చాలా స్వల్ప వ్యవధిలో 100 ఆమడల దూరం రథం నడపగల ధీశాలి. వారి రథ వేగం, రథచక్ర ఘోష నాకు చిరపరిచితం. ఆ వస్తున్నది నిషధేశుడేనని నిశ్చయించుకున్నాను. ఋతుపర్ణుడి రథసారథిగా వారు విదర్భ చేరుకున్నారు. పరిచారికతో నా పిల్లలిద్దరినీ వారి వద్దకు పంపించాను. వాళ్లను ఎత్తుకుని వాత్సల్యంతో ముద్దాడారు. ఈ కురూపి, ఈ బాహుకుడు మా నిషధేశ్వరుడే అని నిర్ధారించుకున్నాను. నా అళీక ద్వితీయ స్వయంవర కల్పన ఫలించిందని ఆనందించాను. అంతేనేకాని భారత స్త్రీధర్మాన్ని కించపరచడం నా అభిమతం కాదు. నలమహారాజును గుర్తించి తిరిగి వారిని చేరుకునే సత్సంకల్పంతో నేను అళీక ద్వితీయ స్వయంవర కల్పన చేశాను. దేవతలు మమ్ము ఆశీర్వదించారు. భగవదనుగ్రహం వల్ల వారికి పూర్వపు సుందర రూపం లభించింది. కేవలం భర్తృ సమాగమమే నా ధ్యేయం. అందుకే ద్వితీయ స్వయంవర కల్పన. కలభాషిణి, కష్టసుఖాలలో భార్యాభర్తలు మిత్రులవలే ఉండాలి. అలసి నెడ డస్సి నెడ ఆకలి దప్పియునైన ఎడల.

0: కల్పన చేశాను. దేవతలు మమ్ము ఆశీర్వదించారు. భగవద్ అనుగ్రహం వల్ల వారికి పూర్వపు సుందర రూపం లభించింది. కేవలం భర్తృ సమాగమమే నా ధ్యేయం. అందుకే ద్వితీయ స్వయంవర కల్పన. కలభాషిణి, కష్టసుఖాలలో భార్యాభర్తలు మిత్రుల వలె ఉండాలి. అలసి నెడ డస్సి నెడ ఆకలి దప్పియునైన ఎడల కడుకొని ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖంబుల్ అని మా చరిత ద్వారా నన్నయ్య గారు లోకానికి తేటతెల్లం చేశారు. భార్యాభర్తలిద్దరిలోనూ గుణదోషాలు రెండూ ఉంటాయి. దోషాలను కూడా గుణాలుగా మలచుకునే ప్రయత్నం చేయడమే స్త్రీ ఔన్నత్యం. పురుషునందు దోషపుంజంబు గలిగిన ఎరిగి యద సహించునేని భార్య పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుబడయు. వ్యక్తిలోని గుణాలను గౌరవించినట్లుగానే దోషాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడు జీవితం సఫలీకృతమవుతుంది. పురుషులు కూడా భార్య పట్ల ఈ రీతిగానే ప్రవర్తించాలి. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురిచరంబుగా భార్యయ చూవేయందు వనర భార్యా సమేతుడై ఉన్నవానికి ఎంతలయ్యును ఆపదలు ఎరుక పడవు. పురుషునికి సంభవించిన దుఃఖం అనే వ్యాధికి భార్య మాత్రమే ఔషధం. తన భర్తను దుఃఖం నుండి ఉపశమింపజేయడానికి, వారు నన్ను తిరిగి చేరుకోవడానికి ద్వితీయ స్వయంవర ప్రకటన ఉపకరించింది. లోకంలోని పురుషులందరూ భార్య ప్రాధాన్యాన్ని, మహిళ ఔన్నత్యాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి.
1: ఎంతటి సమయోచిత ప్రజ్ఞాధురీణవు దమయంతి! వాహుకుని వేషంలో ఉన్న నలుని చెంతకు బిడ్డలను పంపావు. కన్నతండ్రి బిడ్డలపై ప్రకటించే వాత్సల్యం వారి స్పర్శలో సుస్పష్టమవుతుంది. నలుడు బిడ్డలను ముద్దాడిన తీరును పరికించిన నీవు ఆతడే నీ భర్త అని నిర్ధారించుకున్న నైపుణ్యం బహుధా ప్రశంసనీయం. నీ భావన భారతీయ సాంస్కృతిక ధర్మానికి పరమ ప్రమాణం.
0: ధన్యవాదాలు కలభాషిణి.
1: సదస్యులారా, నలదమయంతులది ప్రణయ జీవితం. వీరి జీవితంలో సంయోగం కంటే వియోగమే అధికం. దమయంతిది వజ్రతుల్యమైన సంకల్పం. తనను తాను రక్షించుకుంటూ భర్తను ఉద్ధరించగలిగిన ఉదాత్త చరిత. ఆ ఉదాత్తమైన స్వభావాన్ని, ఆ వజ్ర సంకల్పాన్ని ఈనాటి స్త్రీలు అలవర్చుకోవాలని నన్నయ్య తన పాత్ర సృష్టి ద్వారా లోకానికి బోధించాడు. దమయంతి, నీకివే నా కృతజ్ఞతలు తల్లి. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసి ఈ సభలో పాల్గొన్న నీకు నా హృదయపూర్వకమైన నమస్సులమ్మా.
0: ధన్యవాదములు కలభాషిణి.
2: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి విన్నారు. పాత్రలు, పాత్రధారిణులు కలభాషిణి, సారస్వత కళానిధి, ఆచార్య వెడివోలు నాగరాజలక్ష్మి, దమయంతి, సాహితిశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి.
3: వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్యా? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్యా?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా, చాలా అత్తయ్యా.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము. అదే పండుగ మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది వాసోడైలేటర్గా పనిచేస్తుంది. అంటే రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి అరటికాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ బజ్జీల రూపంలో వేసి పిల్లలకు మనం ఇచ్చినట్లయితే వారు ఇష్టంగా వీటిని తినేస్తారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో కరిగే, కరగని పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. Type 2 diabetes ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ అరటి పువ్వుని పెరుగు పచ్చడి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ B6 మొదలైన మూలకాలు కలిగిన ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకుంటారు. ఇక అరటి ఆకు. అరటి ఆకులను నేరుగా ఎవ్వరూ తినరు. కానీ వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో ఈజీసీజి వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అన్ని ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల్లో

0: పాలిఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. వీటితో తయారు చేసినటువంటి గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. తమిళనాడులో ఇప్పటికీ కూడా భోజనం అరటి ఆకుల్లోనే వడ్డించడం జరుగుతోంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటిపండు. అరటిపండు గురించి ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటిపండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటిపండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటిపండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ B6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా, ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్యనదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు.
2: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
3: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
2: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
3: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
2: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
3: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
2: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
3: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపి జీవన ధార
2: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
3: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
2: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
3: ఆకాశవాణి.
1: ఈనాటి లలిత గీతాల కార్యక్రమంలో ముందుగా పెమ్మరాజు సూర్యారావు, సిహెచ్ కుసుమకుమారి గారు ఆలపించిన ఆకాశ వీణపై లలిత గీతం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఇప్పుడు జి బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన చిగురంత తలపు లలితగీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: ఇప్పుడు జొన్నవాడ రాఘవమ్మ గారు రచించి కేబీకే మోహన్ రాజు గారు ఆలపించిన లలిత గీతం వింటారు.

ఇప్పుడు రామాచారి మండపక శారదాగారులు ఆలపించిన లలితగీతం వింటారు. రచన శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, సంగీతం శ్రీ మంత్రాల జయశ్రీ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈ కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న లలితగీతంను ఆలపించిన వారు శ్రీ వివి సత్యప్రసాద్, శ్రీమతి వి విజయలక్ష్మి, రచన మైత్రేయ, సంగీతం కౌతా ప్రియంవద గారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఆప్కీ కసమ్, ఈ చిత్రానికి కిషోర్ కుమార్ ఆలపించిన గీతం వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట యాదోం కి బారాత్. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, మొహమ్మద్ రఫీ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆడి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట అనామిక చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట సిల్సిలా చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన జావేద్ అఖ్తర్, సంగీతం శివహరి.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట మోహరా చిత్రానికి ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం విజూషా.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. మరి నంబర్ మీకు తెలిసిందే, 0866-24-888-12. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాల్ని పంపించేయాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తుంది, ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు? ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు?
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని మని.

ఎస్, మరి యువలయలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. సో మరి ఆన్సర్స్ ఫస్ట్ ఎవరు పంపించారంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపూర్ నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం, శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, ధనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ, ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, దొంతి రమేష్, గగన్ పెరుమాళ్, అనంతపురం నుంచి, ఇంకా రాధాప్రకాష్, ఖమ్మం నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నంద్యాల జిల్లా ఉమాపతినగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి,

విజయ్ కైలా, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ, వెంకట్రెడ్డి, సాయి పవన్ శర్మ, శ్రీరామదత్త, పల్నాడు జిల్లా బెల్లంకొండ నుంచి, ఫణిరాజ్, నెల్లూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, నేహాన్, రవి, నవీన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, రాధా ఖమ్మం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి బట్టిప్రోలు సత్యనారాయణ, తురకపల్లి విలేజ్ నుంచి వినయ్ యాంథనీ గంగాధర్, అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగా వెంకటస్వామి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి, డేవిడ్ దొనకొండ నుంచి, దైద నుంచి భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి, కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి, అనురాధ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి అచ్యుత, శశాంక్, శ్రీవత్స, సాయిరాం, తనూజ, పావని, చిరంజీవి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, గణేష్, నెల్లూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్జులి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, ఎం రావు, ఒంగోలు నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి చౌదరి జనార్దన్, కుసుమలలిత, మనోజ్ చౌదరి, చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి, కాకర రాజ్కుమార్, లావణ్య, సకినేటిపల్లి రాజోల్ నుంచి, గుంటూరు నుంచి మల్లాది చక్రవర్తి, యోజిత, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, అనంతపూర్ నుంచి ఫక్రుద్దీన్, ఫైజా, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి, పివై విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి, వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, చిలుకా నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడు గురించి, ఇంకా అత్తుమ్మ, పద్మావతి, డాక్టర్ కేవీరావు, తణుకు నుంచి, బొడ్డు ఓంకార్, గౌరీ, రామానగర్, వేటపాలెం నుంచి, రామ్ భూపాల్ అండ్ భారతి, మార్కాపురం డిస్ట్రిక్ట్ నుంచి, కైకలూరు నుంచి

ದ್ವಿ ನಾಗ ಅಭಿನಯ್ ಮನಸ್ವಿನಿ ಸಾಯಿಶ್ರೀ ಮೋಹನ್ ಜ್ಯೋತಿ ಸತ್ಯವತಿ ಶಿವರಂಜನಿ ಶ್ಯಾಮ್ ಯುಪಿ ಊರ್ವಶಿ ರೆಂಡು ಚಿಂತಲ ಲಕ್ಷ್ಮೀ ಕಾಮೇಶ್ವರಿ ಶ್ರೀನಿವಾಸ್ ಸೊ ಎಕ್ಕಡಿ ಅನೇದು ಪಂಪಿಸಲೇದಂಡಿ ಯಾ ವಾರಣಾಸಿ ನಿಂಚಿ ನೆಲ್ಲೂರು ಫತೇಖಾನ್ ಪೇಟ್ ನುಂಚಿ ಮಕ್ಬೂಲ್ ಬಾಷಾ ರಾಜಣ್ಣ ಸಿರಿಸಿಲ್ಲ ಜಿಲ್ಲಾ ಚೀರ್ಲವಂಸ ಗ್ರಾಮಂ ನುಂಚಿ ವೇಮುಲ ಪರಶುರಾಮುಲು ಪದ್ಮ ಅನಂತಪುರಂ ಟೌನ್ಶಿಪ್ ನುಂಚಿ ನರೇಂದ್ರ ಕೃಷ್ಣವೇಣಿ ಪ್ರಕಾ ಸೊ ಮೀರು ಪೇರ್ಲನ್ನೀ ಚಕ್ಕಗಾ ಕಲಿಪೇಸಿ ಇಚ್ಚೇಸ್ತುನ್ನಾರು ಆನ್ಸರ್ ತರ್ವಾತ ಚಿನ್ನ ಗ್ಯಾಪ್ ಇಚ್ಚಿ ಮೀರು ಮೀ ಪೇರ್ಲು ಇಸ್ತೇ ಬಾವುಂಟುಂದಂಡಿ ಉರವಕೊಂಡ ನುಂಚಿ ಈಶ್ವರಯ್ಯ ವೀರ ಕನಕಾರಾವ್ ವೀರಭದ್ರಾಪುರಂ ನುಂಚಿ ಧೂಳಿಪಾಲ ನುಂಚಿ ಚಾಂದ್ ಬಾಷಾ ಜಾನಿ ಬೇಗಂ ಶಾಹಿದ್ ಖಮ್ಮಂ ನುಂಚಿ ಹನುಮಂತರಾವ್ ಕೂರ್ನವಲ್ಲಿ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂಡಿಂ ಜಿಲ್ಲಾ ರಾಂಪುರಂ ನುಂಚಿ ಕಟ್ಲ ಸತೀಶ್ ಸುಮಲತ ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ನಿತ್ಯ ಸಂತೋಷ್ನಿ ಕಡಪ ನುಂಚಿ ಶ್ರೀದೇವಿ ಶೈಲಜಾ ಮಹೇಶ್ ರವಿ ಕುಂಚಿ ರಾಮಮೂರ್ತಿ ಕುಂಚಿವಾನಿಪೇಟ ನುಂಚಿ ಎಂ ಕೊಂಡಾರೆಡ್ಡಿ ಸಿದ್ದವಟ ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ನುಂಚಿ ವರಗಂಟಿ ಬದರಿ ವಿಶಾಲ್ ನೆಲ್ಲೂರು ನುಂಚಿ ಪಾಲೆಂ ಪೋಲಯ್ಯ ಆಳಗಡ್ಡ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ನುಂಚಿ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ನುಂಚಿ ವಿನಯ್ ಕುಮಾರ್ ಅಹೋಬಿಲಂ ನುಂಚಿ ವೆಂಕಟೇಶ್ವರ್ಲು ನರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಲಕ್ಷ್ಮಿ ರಾಮಕೃಷ್ಣಯ್ಯ ಇಂಕಾ ವಾರಿ ಮಿತ್ರಬೃಂದಂ ಸೊ ಇಂಕಾ ರೈಟ್ ಆನ್ಸರ್ಸ್ ಪಂಪించಿನ వాళ్ళు చాలా మందే ఉన్నారు సో దాసరిపాలెం నుంచి పోలీస్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు శ్రీను వావెళ్ళ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఏలూరు నుంచి బాలప్రసాద్ రాధా వారి కుటుంబ సభ్యులు పంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారండి ఆంధ్ర కేసరి టంగటూరి ప్రకాశం పంతులు గారిని అంటారు సో ఇంకా ఇంకొక రైట్ ఆన్సర్ ఉంది బతిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ మరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తూ ఉంది కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె మనకి వస్తుంది ఈరోజు ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా మీకు కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె మనకి వస్తుంది సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించేసేయండి ఈ లోపల మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది

ఎస్, మరి చిన్నప్పుడు ఒక స్టోరీ వింటూ ఉంటాం. స్టోరీనే కాదు, టీచర్స్ కూడా స్కూల్లో క్వశ్చన్ అడుగుతారు, ఒక కేజీ దూది బరువు ఎక్కువ లేదు ఒక కేజీ ఇనుము బరువు ఎక్కువ అని అడుగుతారు. అడిగితే కంగారులో అందరూ చెప్పేసేది, అబ్బో దూది చాలా ఉంటుంది అనేసి, దూది చాలా కనిపిస్తుందని అదే ఎక్కువ అంటారు. సో కానీ కేజీ అనేసరికి ఏదైనా ఒకటే కదా, దూదైనా ఇనుప రాయి అయినా లేదు వేరే రాయి అయినా ఏదైనా కానీ కేజీ అనేసరికి ఒకటే. నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా విన్నవాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె వస్తుంది అని అడిగాను. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎందుకంటే మనకి లీటర్ ప్యాకెట్స్ ఆయిల్ వస్తుంది, సో లీటర్ ఆయిల్ వేరు, కేజీ ఆయిల్ వేరు. సో ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇదే కాదు, ప్రతి వస్తువు అలాగే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈసారి మీరు ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా కొనేటప్పుడు, లిక్విడ్స్ కొనేటప్పుడు దాని మీద మీకు వెయిట్ ఎంత వస్తుంది అనేది ఒక్కసారి గమనించండి. సో ఇప్పుడైతే రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో కరెక్ట్గా పంపించారండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే కైకలూరు నుంచి పృథ్వీ నాగ అభినయ్ మనస్సుని, ఇంకా వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇంకా నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ, రాంభూపాల్ భారతి మార్కాపురం నుంచి, ఇంకా దొంతి రమేష్ గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి, ఇంకా హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్ పంపించారు, నేను కేజీ అన్నాను లీటర్ అనలేదు. ఇంకా సో కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ మీరు కూడా రాంగ్ ఆన్సర్ అండి, 1000 ml అన్నారు. ఎంఎల్ వేరు, గ్రామ్స్ వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకే స్పెసిఫిక్గా ఆయిల్ అని అడిగాను. సో థిక్నెస్ని బట్టి అంటే లిక్విడ్కి ఉన్నటువంటి డెన్సిటీని బట్టి మారిపోతూ ఉంటుంది. నీళ్ళు ఒకలాగా వెయిట్ వస్తుంది, నూనె ఒకలాగా వెయిట్ వస్తుంది అనమాట. సో నీళ్లు అంటే 1000 ml కరెక్ట్ అవ్వచ్చు, కానీ నూనె మాత్రం రాంగ్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ నూనె, ఓకే. సో రాంగ్ ఆన్సర్ అనమాట. మల్లికార్జున్ అభినయ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. పల్నాడు జిల్లా బెల్లంకొండ నుంచి ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ వారి కుటుంబ సభ్యులు, అశోక్ రమ్య, దినకర్ దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో ఏలూరు నుంచి బాలుప్రసాద్ రాధా ఫ్యామిలీ, మరి మీరు రాంగ్ ఆన్సర్ పంపించారండి, క్వశ్చన్ సరిగ్గా వినలేదు. 1 liter కాదు, నేను అడిగింది 1 kg, ఓకే. సో 1.1 liters అంటున్నారు. ఎగ్జాక్ట్గా అన్ని గ్రామ్స్ మాత్రం కాదు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఒకసారి గమనించండి. అలాగే ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష

పద్మశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంశ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాసర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, పాపనీయపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రైట్ ఆన్సర్ పంపించారు. సర్దార్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భానుముక్కుల నుంచి రైట్ ఆన్సర్, రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, చందలూరి విష్ణు సాయి మౌనిక చరణ్య కౌశిక్ పేర్నమిట్ట నుంచి రైట్ ఆన్సర్, చిలుకా నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, మత్సుదన్ రెడ్డి పాపనీయపాలెం నుంచి రైట్ ఆన్సర్, ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి తమోజ్ వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, ఇంకా చెన్నకేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబ్ల మస్తాన్ ఆళ్ళగడ్డ నుంచి, సో ఆళ్ళగడ్డ పాలెం నుంచి పాలెం గారు మరి ఓకే, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, ఇంకా నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ ఇంకా వారి మిత్రబృందం రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, కాకర రాజ్ కుమార్ లావణ్య సకినేటిపల్లి రాజోల్ నుంచి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్, వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం చౌదరి జనార్దన కుసుమ లలిత మనోజ్ చౌదరి రైట్ ఆన్సర్, సో కేజీ నూనె అంటే 1000 గ్రాములు రావాలి కానీ 916 గ్రాములు మాత్రమే వస్తుంది అని అంటున్నారు. అది 1 లీటర్ అయితేనండి, కేజీ అంటే 1000 గ్రామ్స్, 1000 గ్రాములు వచ్చేస్తుంది. లీటర్ నూనె అనేసరికి తేడా వస్తుంది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ అనమాట. అలాగే యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, సారీ అండి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు, 1 లీటర్కి ఆన్సర్ పంపించారు, నేను అడిగింది 1 కేజీకి. ఓకే, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, వైష్ణవి వావిళ్ళ భానుప్రకాష్ వావిళ్ళ రైట్ ఆన్సర్, ధూళిపాళ్ళ నుంచి చాంద్ బాషా జానీ బేగం షాహిద్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాస్ మనోజ్ సరోజ్, సో ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా పంపించారు. అంత డీటెయిల్స్ అవసరం లేదండి, సుమారుగా 916 గ్రాములు 1 లీటర్కి వస్తుంది. అదే 1 కేజీ తూకంగా తీసుకుంటే 1000 గ్రామ్స్ వస్తుంది. వలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వైష్ణవి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్, వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్,

సో దాదాపుగా చాలామంది 1 లీటర్ అని అనుకున్నారు, స్పష్టంగా చెప్పాను 1 కేజీ అనేసి, 1 కేజీ అని. గోగులమూడి రాధాకృష్ణ, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. పంపాపురం హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య రైట్ ఆన్సర్.

పివై విజయశేఖర్, ప్రసాద్ సుబ్బారాయుడు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, ఆంటనీ, గంగాధర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్.

చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పాలెం పొల్లయ్య, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, అహోబిలం వెంకటేశ్వర్లు వారి మిత్రబృందం రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. సో శ్రీను, వావెళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒకసారి రైట్ ఆన్సర్ పంపించారు. సో రెండోసారి మళ్ళీ టైప్ చేశారు, టైప్ చేసినప్పుడు ఒక సున్నా మర్చిపోయారండి. ఓకే.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, ఇంకా పండు, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ ఎస్. మరి ఇలా రైట్ ఆన్సర్స్ పంపించారండి. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి, మరి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే లీటర్ వేరు, కేజీ వేరు. సో ఎస్పెషల్లీ లిక్విడ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. లీటర్ నూనె అనేసరికి మాత్రం అది 910 నుంచి 920 గ్రాముల మధ్యలో వస్తూ ఉంటుంది. ఆయిల్ డెన్సిటీని బట్టి అది మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి లిక్విడ్కి అలాగే తేడా ఉంటుంది. ఒక నీళ్లు మాత్రం లీటర్ అంటే ఒక కేజీ అన్న రెండు సమానంగా ఉంటాయి. సో డెన్సిటీని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం కొనేటప్పుడు లీటర్ తీసుకుంటున్నామా కేజీ తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం సందర్భంగా అడిగిన ప్రశ్న. సో మరి ఈ క్వశ్చన్ తోటి మరి ఈరోజు యువలయకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: కటికం నాటకం గురించి వివరణ వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మొన్న చెప్పుకున్నట్లే మృత్యుగటికన్ నాటకంలో మనం మొన్న ఎంతవరకు చెప్పుకున్నాం?
1: సంవాహకుడు ద్యూతకారుడి కాళ్ల మీద పడి లేచాడు, అంతవరకు చెప్పుకున్నాం గురువుగారు.
2: తర్వాత చెప్పుకుందాం చూడు. ఆ ద్యూతకారుడు అందరి చేత నన్ను కట్టుకోబడ్డారు, అందరూ నన్ను పట్టుకున్నారు, బంధించేస్తున్నారు అన్నావు కదా. అలా నన్ను బంధిస్తే నేను నీకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను, నన్ను వదిలిపెడితే కదా నేను నీకు తెచ్చి డబ్బులు ఇవ్వడానికి అని అంటాడు. ఆ మాట విని మాధురగుడు అంటున్నాడు అనమాట, అరే గండం గురు, వీడిని తప్పకుండా శిక్షించాల్సిందేరా, వీడిని పట్టుకోండి అన్నాడు. సంవాహకుడు ద్యూతకరుడి దగ్గరికి వెళ్ళి, నీకు సగం ఇస్తాను, మిగిలిన సగం నాకు వదిలిపెట్టేసి, అంటే సగం ఇస్తానులే మిగిలిన సగం వదిలేసేయి ఇవ్వకపోయినా అంటున్నాడు. ద్యూతకరుడు అంటున్నాడు, ఏం భౌతు సరే కానీలే, అదే విధంగానే చేద్దానులే అన్నాడు. సంవాహకుడు దగ్గరికి వెళ్ళి, గండంకరం సగం శిక్షణ అనుభవిస్తాను, సగం డబ్బులు ఇస్తాను అంటాడు. మాధురకుడు అంటున్నాడు, కో దోష, అందులో తప్పేముంది, సర్లే కానీ అలాగే చదువుగానులే అన్నాడు. సంవాహకుడు బయటకు అంటున్నాడు అనమాట, ఆర్య అర్థం త్వయా ముక్తం, నువ్వు సగం వదిలిపెట్టేశావు, నాకు సగం ఇచ్చేసావు, నువ్వు సగం వదిలిపెట్టేశావు, ఇంకా నేను ఇవ్వాల్సిందే ఉంటుంది నీకు. మాధురుడు అంటున్నాడు, ముక్తం విడిచిపెట్టాను అన్నాడు. సంవాహకుడు ద్యూతకరం ప్రతి ద్యూతకరుడితో అంటున్నాడు, అర్థం త్వయాపి ముక్తం, నువ్వు కూడా సగం వదిలిపెట్టావుగా అన్నాడు. ద్యూతకరుడు అంటున్నాడు, ముక్తం నిజంగానే విడిచిపెట్టబడింది, విడిచిపెట్టేశాను అన్నాడు. సంవాహకుడు సాంప్రతం గమ్యామి, అయితే నేను ఎళ్ళొస్తాను, ఇద్దరు చెరో సగం వదిలిపెట్టేశారు కదా, ఇంకా నేను ఇయ్యాల్సిందే ఉంది, ఎళ్ళొస్తానన్నాడు. మాధురకుడు అంటున్నాడు, ప్రయచ్చ ప్రయచ్చ తద్దస్సు సువర్ణకం కస్మిన్ గచ్చతి, ఎక్కడికి వెళ్తావు, ఇయ్యాల్సిన 10 సువర్ణపు నాణాలు బంగారు నాణాలు ఇచ్చిన తర్వాత వెళ్ళు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ప్రేక్షధ్వం ప్రేక్షధ్వం, చూడండి భట్టారకాహ, రాజసైనికులరా చూడండి చూడండి, సాంప్రతం ఏవ ఏకస్య అర్థం గండం కృతం, ఒకటి దగ్గరేమో సగం శిక్షణ అనుభవిస్తాను, ఒకటికేమో సగం డబ్బులు ఇచ్చాను, అర్థం ఉక్తం. భట్టారకాహ అధికారులరా వినండి వినండి, మీరు నా మాట విని చెప్పండి నాకు అంటున్నాడు అనమాట. నేను వాడు సగం వీడి సగం వదిలిపెట్టేస్తే నేను ఇంక ఇవ్వాల్సిందే ఉంది, పైగా నన్ను పట్టుకుంటున్నారు వీళ్ళు. మాధురుడు వాడిని పట్టుకున్నాడు, సంవాహకుణ్ణి పట్టుకుని, ధూర్త మాధురోహం నిపుణ, నేను నైపుణ్యం కలిగినటువంటి వాడిని పట్టుకోవడంలో, మాధురహ నీ మాధురుణ్ణి, అత్ర త్వయా నాహం ధూర్తయమి, నువ్వు నన్ను మోసం చేయలేవు, తత్ప్రయచ్చ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయి, లుప్తదండక పడాల్సిన శిక్ష నుంచి జారిపోతున్నావు, తప్పించుకుంటున్నావు, నువ్వు నాణాలు ఇవ్వు ముందు అంటున్నాడు. ధూర్త దుర్మార్గుడ, నా నైపుణ్యం నుంచి నువ్వు తప్పించుకోలేవురా అంటున్నాడు. సంవాహుడు కుతో దాస్యామి, ఎక్కడి నుంచి ఇస్తానయ్యా అన్నాడు. మాధురుడు పితరం విక్రియ ప్రయచ్చ, మీ తండ్రిని అమ్మేసి ఇవ్వు డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, కుతోమే పిత, నాకెక్కడున్నాడు, తండ్రి లేడు అన్నాడు. తర్హి మాధురహ, మాధురుడు అంటున్నాడు, మాతరం విక్రియ ప్రయచ్చ, మీ అమ్మను అమ్మేసి ఇచ్చేయి డబ్బులు అన్నాడు. మాతాపి కుతురాస్తి నాకు, నాకు అమ్మ మాత్రం ఎక్కడుంది అన్నాడు వీడు. మాధురుడు అంటున్నాడు, అమ్మ నాన్న ఇద్దరు లేకపోతే ఆత్మానం విక్రియ ప్రయచ్చ, నిన్ను నువ్వే అమ్మేసుకో, ఇచ్చేసేయి నాకు ఇయ్యాల్సిన డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, కురుత ప్రసాదం నన్ను అనుగ్రహించవయ్యా క్షమించవయ్యా, నయతమాం రాజమార్గం, నన్ను రాజమార్గంలో తీసుకెళ్తూ ఉండు, నన్నే అమ్ముకోమంటున్నావు కదా, రాజమార్గంలో తీసుకెళ్తే నేను అరుస్తాను, ఎవరో ఒకళ్ళు నన్ను తీసుకోండి, నన్ను నాకు డబ్బులు ఇవ్వండి, నన్ను అమ్మేస్తున్నాడు వీడు, ఈయన కొనుక్కోండి, అతనికి ఆ డబ్బులు ఇవ్వండి అని నేనే చెప్పుకుంటాను, అందుకని రాజమార్గంలో తీసుకెళ్ళు నన్ను అంటున్నాడు. మాధుడు ప్రసర అయితే జరుగు వెళ్దాం పద అన్నాడు. సంవాహకుడు చెబుతాడనమాట, రాజ వీధిలోకి తీసుకెళ్లిన తర్వాత, ఆర్య క్రీణిధ్వం మాం, నన్ను కొనుక్కోండి, అస్య సభికస్య హస్తాత్, ఈ దూదగాడి చేతిలో 10 సువర్ణ బంగారు నాణాలు ఇచ్చేసేసి మీరు నన్ను ఇతని దగ్గర నుంచి కొనుక్కోండి అని అంటున్నాడు. కిం భణత, కిం కరిష్యసి, ఏం చేయాలి నేను, ఏం మాట్లాడను అని అనుకుంటున్నాడు. దేహితే కర్మకరో భవిష్యామి, మీరు గనక డబ్బులు ఇచ్చి ఇతనికి నన్ను మీరు కొనుక్కున్నట్లయితే మీ ఇంటికి నేను వచ్చి పనిచేస్తాను అన్నాడు. కథం గత్వ అదత్వ ప్రతివచనం గత, ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి, ఎవరికి వాళ్ళు నేను చెప్పేది వినకుండా భావత్వేమా, సరే వీడు వినకపోతే మా ఇంకోడికి చెబుతానులే, ఏమో అన్యం భణిష్యామి, రెండోవాడికి చెబుతాను. కథం ఏషోపి మాం అవధీర్య మత, రెండోవాడు కూడా నేను చెప్పే మాట ఏమి వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను కొనుక్కోవట్లేదు, ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. హా ఆర్య, చారుదత్తస్య విభవే విగడితే ఏషోహం వర్తే మందభాగ్య, నేను చారుదత్తుడింట్లో సేవకుడుగా ఉండేటటువంటి వాడిని, చారుదత్తుడికి స్నేహితుడిని, అతని దగ్గర డబ్బులు ఉన్నంతకాలం నేను కూడా హాయిగానే బతికేశాను, పాపం చారు

0: దత్తుడికి ఏమో డబ్బులన్నీ నశించిపోయినాయి, అన్నీ పోగొట్టుకున్నాడు. అందువల్ల నాకు కూడా ఈ దరిద్రం పట్టింది, ఈ దురదృష్టం నన్ను కూడా అంటుకుంది అన్నాడు. ఏం భవతు, సరే కానీ ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఆర్య పూజ్యులరా, అస్య సభికస్య జూదాధ్యక్షస్య హస్తాతీతం చేతికి దశభి సువర్ణై పది బంగారు నాణాలు ఇచ్చేసి మాం నన్ను క్రీణీధ్వం కొనుక్కోండి కొనుక్కోండి. కిం భణత, ఏమిటంటున్నారు మీరు? కిం గరిష్యసి, నేనేం చేయగలను? మీరేం చేస్తున్నారు చెబితే వినట్లేదు. తే మీ యొక్క గేహే కర్మకరహామి ఇంట్లో పనిచేస్తానని చెబుతున్నాను కదా, అయినా కూడా వినకుండా నన్ను వదిలిపెట్టేసి నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారేంటి మీరు అని అంటున్నాడు. చారుదత్తుడు సంపదలు పోవడంతో నాయన కూడా సంపదలు లేనివాడిని అయిపోయాను కదా అంటున్నాడు. అది విని మాధుడు అంటున్నాడు, నా దేహి, చారుదత్తుడు ఇంట్లో ఉన్నవాడివి అయితే ఇంకా ఏమిటి, నీ దగ్గర డబ్బులు బాగానే ఉండుంటాయిలే, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే నువ్వు డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ఇది పద్ధతి. మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు, నేల మీద పడ్డాడు. కుతహ దాస్యామి, ఏ విధంగా ఇస్తానయ్యా నేను, అసలే ఏమీ లేకపోయినట్లు ఉన్నాను కదా, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కదా. మాధురుడు అంటున్నాడు, అది విని కర్షతి, లాగుతున్నాడు వాడిని గట్టిగా పట్టుకుని. సంవాహకుడు, ఆర్య పరిత్రాయధ్వం నన్ను రక్షించవయ్యా, పరిత్రాయధ్వం నన్ను రక్షించండి, ఆర్య పూజ్యులారా పరిత్రాయధ్వం నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. తథా ప్రవిశ్యతి దర్దురకహ, దర్దురకుడు అనేవాడు ప్రవేశించాడు. ఇంతలో వీడిలా అరుస్తూ ఉన్నాడు, వాళ్ళు లాగుతూ ఉన్నాడు, దర్దురకుడు వచ్చాడు. భో జూతో నామ పురుషస్య అపి అసింహాసనం రాజ్యం. జూతం అంటే ఏమిటయ్యా అంటే, పురుషస్య మానవుడికి అసింహాసనం, సింహాసనం లేనటువంటి రాజ్యం. సంపదలు బాగా ఉంటాయి వచ్చినప్పుడు, పోతే మొత్తం పోతాయి. సింహాసనం లేనటువంటి రాజు ఏ విధంగా అయితే ఉంటాడో వీడు కూడా అట్లాగే ఉంటాడనమాట అని అంటున్నాడు. నా గణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాతి చ నిత్యం అర్ధజాతం. ఆ జూదమాడేటటువంటి వాడు పరాభవం, వచ్చేటటువంటి అవమానాన్ని ఏం లెక్కించడు. డబ్బులు పోతాయి, అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు, అయినా కూడా పట్టించుకోడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఇంకా ఏదో చేస్తే మనం సంపాదించగలుగుతామనే ఆశలోనే ఉంటాడు వాడు. నగణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాచిత నిత్యం అర్ధజాతం రూపతిరివ నికామం ఆయాతి విభవత సముపాస్య తేజసే. పదవిభాగం చూడు. భో ద్యూతం హి నామ పురుషస్య అసింహాసనం రాజ్యం నగణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాతి చ నిత్యం అర్ధజాతం. ప్రతిపదార్థం రాసుకో. ద్యూతం హి నామ,
1: ద్యూతం హి నామ,
0: జూదం అనేది,
1: జూదం అనేది,
0: కుతశ్చిత్,
1: కుతశ్చిత్,
0: ఎప్పటికీ,
1: ఎప్పటికీ,
0: పరాభవం,
1: పరాభవం,
0: పరాజయమును,
1: పరాజయమును,
0: ఓడిపోవడం అనే దాన్ని,
1: ఓడిపోవడం అనే దాన్ని,
0: నా గణయతి,
1: నా గణయతి,
0: కోరుకోదు,
1: కోరుకోదు,
0: లెక్కించదు,
1: లెక్కించదు,
0: నిత్యం,
1: నిత్యం,
0: ఎల్లప్పుడు,
1: ఎల్లప్పుడు,
0: అర్ధజాతం,
1: అర్ధజాతం,
0: సంపదల సమూహమును,
1: సంపదల సమూహమును,
0: హరతి,
1: హరతి,
0: అపహరిస్తుంది,
1: అపహరిస్తుంది.
0: పణంగా పెడతాడు కదా వాడు పందెంలో, ఆ పెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి తీసేసుకుంటుంది అనమాట. దదాతి,
1: దదాతి,
0: వాడి దగ్గర నుంచి తీసుకున్నది ఎవడికి ఇస్తుంది, జయించిన వాడికి ఇస్తుంది. దదాతి జయించిన వాడికి,
1: జయించిన వాడికి ఇస్తుంది.
0: అసింహాసనం,
1: అసింహాసనం,
0: సింహాసనము లేని,
1: సింహాసనము లేని
0: రాజ్యం,
1: రాజ్యము,
0: రాజ్యం లేనటువంటి రాజు ఎటువంటి వాడో, జూదమాడేటటువంటి వాడు కూడా అటువంటి వాడే. సంపదలు పోతూ ఉంటాయి వాడికి, వాడు అయినా కానీ వాడు లెక్క పెట్టాడు. తర్వాత శ్లోకం చూడు. అపిచ ఇంకా అంటున్నాడు, ద్రవ్యం లబ్ధం ద్యూతేనైవ దారామిత్రం ద్యూతేనైవ దత్తం భుక్తం ద్యూతేనైవ సర్వం నష్టం ద్యూతేనైవ. జూదంతోనే అన్నీ వస్తాయిట వాడికి. ద్రవ్యం లబ్ధం, జూదమాడితే ఏమొస్తుంది, ధనం వస్తుంది. ద్యూతేనైవ, జూదం ద్వారానే మిత్రం అంటే ఆ డబ్బుతోనే స్నేహితులు వస్తారు. డబ్బు ఉంటేనే కదా స్నేహితులందరూ చుట్టూ చేరేది. ద్యూతేనైవ దార, స్త్రీలు అలాగే వస్తారు. డబ్బులు ఉన్న చోటకే కదా వచ్చేది స్త్రీలు కూడా. డబ్బులు లేని వాడి దగ్గరికి ఎవడెళ్తాడు, అందుకని జూతం చేతనే అన్నీ చేస్తాం. దత్తం, ఆ జూదం చేతనే వచ్చినటువంటి సంపదనే మళ్ళీ దానం చేసినా కూడా దేంతో సంపాదిస్తామో ఆ ధనాన్నే కదా మళ్ళీ తిరిగి ఇస్తాము మన దగ్గర ఉన్నదాంతో. భుక్తం, ఆ ధనంతోనే అనుభవాలన్నీ అనుభవిస్తాం, కొత్త వస్తువులు కొనుక్కుంటాం, ఇంకోటి ఏదైనా చేస్తాం, అన్నీ చేస్తాం. సర్వం నష్టం జూతేనైవ, అన్నీ వచ్చేది జూదంతోనే, అన్నీ పోయేది జూదంతోనే. అంటే ఆట గెలిచినప్పుడు వచ్చేటటువంటి ధనంతో వాడు సంపదలు అనుభవిస్తాడు, ఆట ఓడిపోయినప్పుడు మొత్తం పోగొట్టుకుంటాడు. కాబట్టి అన్నిటికీ జూదమే కారణం. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అంటే ఎక్కడైనా కానీ ఒక లిమిటేషన్ అనేది ఉండాలి. కొంతవరకే ఉండాలి అది.

0: అది దాటితే నష్టమే. ద్రవ్యం లబ్ధం ద్యూతేనైవ, దారామిత్రం ద్యూతేనైవ, దత్తం భుక్తం ద్యూతేనైవ, సర్వం నష్టం ద్యూతేనైవ. అంటే సంపదలన్నీ కూడా సంపాదించుకోవడము జూదం ద్వారా సంపాదించుకుంటాను, పోగొట్టుకున్న జూదం ద్వారానే పోగొట్టుకుంటాను. జూదమే అన్నిటికీ కారణమవుతుంది. మనుషులను దగ్గరికి చేర్చడానికి ఆ జూదం వల్ల వచ్చిన డబ్బు వల్లనే అందరూ మన దగ్గరికి చేరతారు అని చెబుతున్నాడు అనమాట. శ్లోకానికి ప్రతిపదార్థం రాసుకు.
1: ద్యూతేన
0: జూదమనే ఉపాయంతోనే,
1: జూదమనే ఉపాయంతోనే
0: ద్రవ్యం.

0: తోనే
1: ఆ విధంగా వచ్చిన
0: ధనంతోనే
1: దారాహ స్త్రీలు లబ్ధాహ
0: లభిస్తారు
1: మిత్రం
0: స్నేహితుడు ద్యూతేనైవ
1: జూదం వలననే
0: లభిస్తాడు
1: దత్తం ఇతరులకు ధనము
0: ఇవ్వబడుతుంది బ్రాకెట్లో నష్టం వస్తుంటుంది
1: భుక్తం
0: సుఖము ఇతర అనుభవాలకు
1: తగిన భోగములు
0: లభిస్తాయి
1: అనుభవింపబడతాయి
0: ద్యూతేనైవ
1: ఆ జూదం వలననే
0: సర్వం
1: అప్పుడు
0: అంతకుముందు సంపాదించినదంతా కూడా నష్టం
1: నశించిపోతుంది.
0: ఈ శ్లోకంలో జూదం వలన వచ్చేటటువంటి లాభము చెప్తాడు, జూదం వల్ల వచ్చేటటువంటి నష్టము చెప్తాడు. ప్రతి దానిలోనూ నష్టము లాభము రెండూ ఉంటాయి. ఏది అతిగా చేయకూడదు కనుక ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతవరకు మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే విషయాన్ని నిర్ణయించుకుని మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇప్పటివరకు చెప్పిందంతా రేపు ఇంటి దగ్గర చదువుకునిరా వచ్చే తరగతికి.
1: సాధయావహ,
0: పునర్మిలామహ,
1: ధన్యవాదః మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.

మీరింతవరకు సంస్కృత పాఠం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బడుగు నిర్మలా బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: శ్రోతలు ఇంతవరకు ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి బాస్. ఈ చిత్రం కోసం కేకే సునీత పాడిన పాట వింటారు.
1: వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా

శ్రోతలకు ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి మెరుపు కళ్ళలు. ఈ చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం పడిన పాట వింటారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆర్య. ఈ చిత్రం కోసం సాగర్ బృందం పాడిన పాట వింటారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: బృందావనం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీతరచన వెన్నెల కంటి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట నీకోసం. ఈ చిత్రం కోసం రాజేష్ కౌసల్య పాడిన పాట వింటారు.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం బుక్రాయ్ సముద్ర మండలం దండువారిపల్లి నుండి కోరుతున్న శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, శ్రీహరి, ఇంద్ర, రమణమ్మ, చంద్ర, మునేంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట పవిత్ర బంధం. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, గీత రచన శ్రీశ్రీ, సంగీతం రమేష్ నాయుడు, చిత్రం దేవుడు చేసిన మనుషులు. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, విజయ్ కుమార్, నర్సింగ్, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.
1: ఏ దినమనుషుల్లా

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం నుంచి కోరుతున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట పండగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ బోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట కలుసుందాంరా. ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన పాట వింటారు.

శ్రోతలకు ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న హోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి కోరుతున్న శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అదృష్టవంతులు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట వింటారు.

ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట శివరంజని. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతం వింటున్నారు. సమయం 6:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి

0: మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోని 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కాణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయనడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8,600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాల్లో ఇవాళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ

0: విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ,
1: గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్న ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదేవిధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ఈ సాయం ప్రసారంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నారాయణ స్వామి బృందం పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం శ్రీమతి టి ఓబులమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి కళ్యాణ్ దుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీజీ బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 ఎక్కడున్నావు నాటిక రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీ ఎరిసెల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక వింటారు. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:40 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమం.

రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేనుకొండ సుబ్బారావు కీర్తనలు వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ముల్లగూరు నాగభూషణం. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మెరపలో సస్యరక్షణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి సూచనలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో ప్రాణి పెరుగుదలకు సూచించే కుబుసం శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం వింటారు. సహకారం శ్రీ వి చలపతి. అనంతరం పర్యావరణ గీతాలు వినిపిస్తారు అనంత కళాకారుల బృందం. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీఎస్ అమరనారాయణ. 9:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. అనంతపురం రూరల్ రాప్తాడు గ్రామంలో నెలకొన్న పండవేటి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10:17 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 హాల్లో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు వింటారు, 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హలో అనంత రైతన్న, ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పాడి పశువుల ప్రాధాన్యత, వేసవిలో పాడి పశువులు జీవాలు కోళ్లకు వచ్చే వ్యాధులు నివారణ గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారి సమాధానాలు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255332968990, ఎస్టీడీ కోడ్ 08554. అనుసంధానం శ్రీడి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కి శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ జి నాగన్న గారి గొరవ పాటలు వింటారు. 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 ఇమాం పసంద్ నాటిక,

రచన శ్రీమతి బి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆల యోగానందేశ్వర్ రెడ్డి. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రరెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. STD కోడ్ 0854. ప్రకటన విన్నారు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇప్పుడు వినండి ఆ నలుగురు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బాలాజీ బృందం పాడిన పాట, గీతరచన చైతన్య ప్రసాద్, సంగీతం ఆర్పి పట్నాయక్.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్న పాట నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపి సుందర్. ఇప్పుడు వినండి ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఒకే ఒక్కడు. ఈ చిత్రం కోసం వసుంధరా దాస్, ప్రవీణామణి దేవన్ పాడిన పాట వింటారు.
5: Shakalaka baby, shakalaka baby.

0: Toya. Adiós, amigo.
1: Yes.
2: GRP Jewelers సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP Jewelers, శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి అమ్మాయిలు అబ్బాయిలు ఈ చిత్రం కోసం చక్రి కౌసల్య పడిన పాట వింటారు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక, భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే ఏక్ దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారత్ ఇటలీలు తమ సంబంధ

అనుబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్ట్రపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష సంఘ్వీ మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ, గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని WHO ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని WHO బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి

0: శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని WHO ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నారాయణ స్వామి బృందం పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం శ్రీమతి టి ఓబులమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ముందుగా వినండి, శ్రీ ఎం నారాయణ స్వామి బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి టి ఓబులమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వికసిత్ భారత్ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి కళ్యాణ్ దుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన పిఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
3: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే అక్టోబర్ 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
4: నమస్కారం సార్.
3: బాలాజీ నాయక్ గారు, అక్టోబర్ 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
4: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్లో జూలై 19న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26న 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ సదుపాయాల్ని కల్పించడంలో కానీ వ్యవసాయ ఉత్పత్తి పెంచడంలో కానీ మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
3: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
4: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే
3: అది
4: ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్

0: ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది. తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది రెండో ప్రామాణికం. మూడో ప్రామాణికం అయితే లోన్స్ అంటే
1: రుణాలు,
0: రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపికైంది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో
0: ధనధాన్య కృషి వికాస యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము ధాన్యాలు
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే ఉపరాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ దీది అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతుంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతులని పాటించి నీళ్ళను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు, అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఉద్యానం కానీ, ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం. ఈ
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన యొక్క

0: ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి
1: తగ్గించుకోవాలి. ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది.
0: అటువంటి దిగుమతి చేసుకుంటున్నాం.
1: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు. కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
0: ప్రధానమంత్రి
1: ధనధాన్య కృషి యోజన ప్రవేశపెట్టడం జరిగిందనమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఎప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
0: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది,
1: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్, చిన్న చిన్న
0: కిట్లు
1: బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
0: ఇతర దేశాలకు పంపించుకోవచ్చు
1: ఎగుమతి ద్వారా.
0: అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
1: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ బెంగాల్లో కానీ కొన్ని మనకు అవసరమైనవి కానీ తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగిందనమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
1: ఇదివరకే మనం కొద్దిపాటు
0: చర్చించుకున్నాము.
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావితాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు. మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
1: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది. అలాగే జిల్లా

0: ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ ధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. ముందుగా వినండి రాము ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు రసదుని కార్యక్రమంలో అలనాటి మధురి గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు

డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి పంతులమ్మ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీ పనివేళల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

0: మీరు ఇంతవరకు రసతోని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆకాశవాణిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం కలిగిన విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రేడియో పెద్దయ్యగా శ్రోతలందరికీ సుపరిచితులు. రేడియో పెద్దయ్య పాత్ర ద్వారా ఎన్నో ఏళ్ల పాటు వినోదాత్మకంగా విజ్ఞానమయమైన సమాచారాన్ని రైతులకు, ఆకాశవాణి అభిమాన శ్రోతలకు అందజేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మార్కెటింగ్ విభాగంలో విస్తృతంగా పనిచేసి విశేష సేవలందించారు. చివరగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి, ప్రైమరీ ఛానల్తో పాటు వివిధ విభాగాలకు చెందిన బాధ్యతను నిర్వర్తించి అక్కడే పదవీ విరమణ పొందారు. మరి సార్ని అడిగి తన రేడియో ప్రస్థానంలోని అనుభవాలు, అనుభూతుల గురించి తెలుసుకుందామా? నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా రేడియోలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?
3: నేను ఆకాశవాణిలో ఉద్యోగానికి రాకముందు టొబాకో బోర్డు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, ఈ టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడిని. అప్పట్లో నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ జాబు సంతృప్తికరంగా ఉన్నదా అంటే, నేను చదివినటువంటి చదువుకి నేను రైతులతో కలిసి తిరగటము అది నాకు కొంతవరకు సంతృప్తి ఉన్నమాట నిజమే. అయితే ఒకరోజు మా నాన్నగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చదివింది బీఎస్సీ వ్యవసాయము, నువ్వు చేస్తున్నదేమో పొగాకు బోర్డులో, ఇది సమాజానికి ఈ టొబాకో అనేది మంచి చేయటానికా చెడు చేయటానికా అని అడిగారు. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచనలు రేకెత్తించింది. అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. మరి కాకతాళీయమో మరి నా అదృష్టమో ఏంటో తెలియదు కానీ మా నాన్నగారు ఆ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రకటన ఒకటి వచ్చింది ఆకాశవాణిలో ఫామ్ రేడియో రిపోర్టర్ ఉద్యోగానికి. అలా నేను దరఖాస్తు చేసుకోవటము, ఆకాశవాణిలోకి రావటం జరిగింది.
2: మీరు అప్పుడు టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అన్నది ఫామ్ రేడియో రిపోర్టర్ కన్నా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం, అది వదులుకొని మీరు ఆకాశవాణి మీద అభిమానంతో రేడియోలోకి వచ్చారు సార్?
3: అవును, అది ఒక రకంగా నిజం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి అంటే చాలా అభిమానం. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు వింటూ పెరిగాను. నేను అక్కడ వివిధ భారతి కార్యక్రమాలు కానీ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. అది కాకుండా నేను డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు నా దృష్టిలో స్వాతంత్రం అంటే అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కోసం వివిధ కళాశాలలకు వచ్చి యువత యువకుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు నా స్వరం ఆకాశవాణిలో నేను వినటం అనేది జరిగింది. అంటే అలా ప్రసారాల్లో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు అది. ఇది కాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు యువవాణి కార్యక్రమంలో సైన్స్ క్లబ్ శీర్షిక

0: ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాడు. అంటే ఎవరైనా సరే యువతి యువకులు సైన్స్ సంబంధించినటువంటి విషయాలు గనక రాసి పంపించినట్లయితే వ్యాసాలు వాటిని చదివి వినిపించేవాళ్ళు. నేను అప్పట్లో వైరస్ దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించడం, వాళ్ళు దాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొదటి నుంచి నాకు ఆకాశవాణి పట్ల ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత అనుకోకుండా మరి మా నాన్నగారు నన్ను ప్రశ్న అడగటము, ఖచ్చితంగా అదే సమయంలో ఇలా ఈ ప్రకటన రావటము, నేను రిక్రూట్ అవటము అలా జరిగింది.
1: మొదటిసారి మీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్?
0: నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1988 ఏప్రిల్లో ఫామ్ రేడియో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వ్యవసాయ విభాగంలో నేను పనిచేయటం జరిగింది.
1: వ్యవసాయ విభాగంలో ఆకాశవాణి రైతులకు చాలా విస్తృత సేవలు అందించింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ప్రసారాల నేపథ్యం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా?
0: ఇప్పుడు 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రసారాలలో 33 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇక వ్యవసాయ కార్యక్రమాల గురించి వచ్చినట్లయితే 1960వ దశకంలో హరిత విప్లవం తీసుకురావాలి అని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, మనం విదేశాల నుంచి దిగుమతులేవి చేసుకోకుండా మన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించాలి, దానికోసం హరిత విప్లవం తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాల స్థాపనకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే 1966 సంవత్సరంలో యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, కెనడా ఇలాంటి దేశాల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా పర్యటించి అక్కడ వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్ళు అక్కడ స్టడీ చేయడానికి వెళ్లటము, అక్కడ వ్యవసాయాన్ని కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతులకు సూచనలు ఇవ్వటం కోసము రేడియోను వాళ్ళు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా 1966 నుండి 77వ సంవత్సరం మధ్యకాలంలో ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ సమయాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది ఆ వేళలు నిర్ణయించడానికి కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతిరోజు ఉదయం రైతులు పొలానికి బయలుదేరే ముందు 10 నిమిషాలు వ్యవసాయ హింట్స్ అంటే పొలం పనులు అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసినట్లయితే ఆ రోజున వ్యవసాయ శాఖ వారి నుంచి కానీ ఇతర విభాగాల నుంచి కానీ రైతులకు ఇచ్చేమన్నా సూచనలు ఉంటే అవి ఉదయం 10 నిమిషాల బులెటిన్లో మనం ప్రసారం చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం రైతులు ఇంటికి భోజనానికి వచ్చే సమయంలో 1 గంట 20 నిమిషాలకి పాడి పంట కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ పాడి పంట కార్యక్రమం నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తొలి విడత 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ పాడి పంట కార్యక్రమం అందులో నేను పెద్దగా పాల్గొనడం అనేది జరిగింది. సాయంత్రం 6:30 గ్రామ సీమల కార్యక్రమం, అందులో రైతులకు కావలసినటువంటి అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికి అమలు చేస్తున్నటువంటి ఏదైనా గనక స్కీమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలల కోసం బాల విహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా 6:20 ఇదే కాకుండా రైతులకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు జానపద గేయాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 6:20 ప్రసారం చేయటం జరిగేది. ఆ తర్వాత మార్కెట్ ధరల తర్వాత వాతావరణ సూచనలు ఇవి అందించేవాళ్ళం. 6:50 వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు ప్రసారం చేసేవాళ్ళు. 7:15 ఇది ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారం అయ్యేది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి అనే పేరుతో ప్రసారం అయ్యేది.
1: సార్, మరి మీ అనుభవాలు, మీరు ఎంతో మంది రైతులతో నేరుగా వారితో పొలాలకు వెళ్లి అవి సందర్శించినప్పుడు వాళ్ళని కలిసి ఉంటారు, అలాగే ఎంతో మంది శ్రోతలు మీ అభిమానులు ఉంటారు, అందులో మీకు ప్రత్యేకంగా ఏవైనా అనుభూతులు ఉంటే మన శ్రోతలతో పంచుకుంటారు?
0: అనుభూతులు అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకసారి నేను నాగపూర్ నుంచి రైల్లో ప్రయాణిస్తున్నాను, అంటే ఢిల్లీ నుంచి వస్తూ నాగపూర్లో రైలు దిగి అక్కడి నుంచి మరొక ట్రైన్లో నేను రాజనందగాం అక్కడికి వెళ్ళాలి. నేను నాకు రిజర్వేషన్ లేదు, నేను ట్రైన్ ఎక్కాను. అక్కడ ఒక అతన్ని పంచగట్టుకున్న ఒక వ్యక్తిని చూసి ఇతను ఖచ్చితంగా మన తెలుగువాడై ఉంటాడు అనుకుని వెళ్ళి సార్ నేను రాజనందగాంలో దిగుతాను, కొంచెం అడ్జస్ట్ అవుతారా, నేను కూర్చోవచ్చా అని అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, అయ్యో విజయ్ కుమార్ గారు

0: పలేవాడు కూర్చోండి అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. గతంలో మిమ్మల్ని ఎప్పుడూ నాకు కలిసిన జ్ఞాపకం అయితే రావటం లేదు, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎవరు మీరు అన్నాను. అంటే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను అన్నారు. మరి నేను ఎలా తెలుసు మీకంటే? అదేంటి విజయ కుమార్ గారు, మీరు పెద్దయ్య కదా, మీరు తెలియకుండా ఎలా ఉంటారు?
1: అంటే మీ గళం ద్వారా మిమ్మల్ని
0: గళం ద్వారా గుర్తుపట్టి. అలాగే ఒకసారి ఆర్టీసీ ఎండిగా పనిచేస్తున్నటువంటి ఎం సత్యనారాయణ గారు కేవలం నన్ను చూడాలని మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ రోజు నేను వ్యక్తిగత సెలవులో ఉన్నాను. సరే నన్ను కలవటం కుదరలేదు. ఆయన పెద్ద ఆయన, స్టేషన్ డైరెక్టర్ గారిని కలిసి నాకు ఒకసారి విజయ కుమార్ ని కలవాలని ఉన్నాను, మీరు ఎలాగో ఒకసారి మా ఇంటికైనా తీసుకురండి అని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు నాకు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నిన్ను చూడటానికి ఆర్టీసీ చైర్మన్ గారు స్వయంగా వచ్చారు, ఆయన రోజు నీ పాడిపంట కార్యక్రమం వింటారట, నిన్ను కలవాలని వచ్చారు అన్నారు. ఆయన అంతటితో వదలలేదు. తరువాత ఒక లేఖ కూడా పంపించారు. సరే అప్పుడు మరి స్టేషన్ డైరెక్టర్ గారు, న్యూస్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు గారు, నేను నాతో పాటుగా చిన్నమ్మ పాత్ర, ఇప్పుడు నిర్మలా వసంత్ గారని మా ఆకాశవాణి అనౌన్సర్, మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే నాకు ఇట్లా సంతృప్తినిచ్చేది ఏమిటంటే, ముఖ్యంగా రైతులు నన్ను గుర్తుపట్టడమే కాకుండా మన ప్రసారాలు విని రైతులు, ఇదిగో నేను ఆకాశవాణిలో ప్రసారం వినటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను
1: అంటే వాళ్ళ ప్రతిస్పందన మీకు తెలుసుకుంటారు.
0: ఇప్పుడు ఏంటంటే, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒకప్పుడు వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంది. పొలం పనుల కార్యక్రమంలో దాదాపుగా ప్రతిరోజు కూడాను, ఎందుకంటే అది మనం వెంటనే గనక చేయకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. వరిలో జింకు లోప నివారణకు ఏం చేయాలి అనేది మన పొలం పనులు విస్తృతంగా ప్రసారం చేయటం వల్ల రైతులందరూ కూడా దుకాణాలకి అప్పుడు జింక్ సల్ఫేట్ కొనడానికి వెళుతున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంచాలకులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, ఏమండి మీరు పొలం పనులు విస్తృతంగా ప్రచారం చేశారు, మా పని మీరు సులువు చేశారు, మేము అన్ని గ్రామాలకి తిరగలేం కదా, మీ వల్ల అట్లా మా రైతులకు మంచి అవగాహన వచ్చింది, ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు పర్సనల్ గా వచ్చి చెప్పడం జరిగింది.
1: సార్ మరి మీ సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో సంతృప్తినిచ్చే సందర్భాలున్నప్పటికీ ఏదో ఒక మర్చిపోలేని సంఘటన ఉండుంటుంది, అలాంటిది ఏదన్నా మాకు తెలియజేస్తారా?
0: ఒకసారి ఏమైందంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఆర్టీజీఎస్ నుంచి ఒక ఫోన్ కాల్ రావటం జరిగింది. అదేంటంటే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ వాతావరణానికి సంబంధించిన సూచనలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా కూడాను అది ర్యాపిడ్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది వెంటనే జరగాలి అని చెప్పి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. రాత్రి 8 గంటలకి నేను ఆ సమయంలో, వ్యక్తిగతం ఇది, యాక్చువల్ గా మా అత్తగారికి నేను సీరియస్ గా ఉండి హాస్పిటల్లో ఉన్న క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు ఆకాశవాణి విజయ కుమార్ అంటే అవునన్నాను. మత్స్యకారులు 30 మంది చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు, వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్లటం లేదు, వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే మన ఆకాశవాణిలో ఏంటంటే, ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేగవంతం, ఖచ్చితత్వం, ఈ రెండూ ఉండాలి. సరే ఆయన వేగంగా చెప్పారు, నేను వేగంగా ప్రసారం చేయగలను, కానీ ఆ సమాచారం ఖచ్చితమా కాదా, నిజంగా అధీకృత వ్యక్తి నాకు ఫోన్ చేశారా లేదా అని ధృవీకరించుకోవటం కోసం నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారేను, మీ నెంబర్ కూడా నేనే ఇవ్వటం జరిగింది అని మన న్యూస్ ఎడిటర్ గారు చెప్పిన తర్వాత నేను వెంటనే, నేను ఏం చేశానంటే ఈ సమాచారాన్ని నేను మళ్ళా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు పొరపాటు చెప్పే అవకాశం కూడా ఉన్నది, అందుకే నేను అప్పటికప్పుడు నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, నాకు గుర్తుండేది పెథాయ్ తుఫాను. అయితే చీరాల సమీపంలో 30 మంది వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. నేను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ చెప్పటము, ఆయన వెంటనే దానికి చర్యలు తీసుకోవటము వెంటనే జరిగిపోయాయి. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి
1: అద్భుతం
0: అని ఒక ఆంగ్ల దినపత్రిక

0: అదుపులో వచ్చింది. అయితే ఈ విషయాన్ని నేను అనుకోకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని పంచుకోవటం కోసం ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా ఉన్న శైలియా సుమన్ గారికి నేను ఫోన్ చేసి యాదృచ్ఛికంగా, మేడం రాత్రి ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, పేపర్లో ఇలా వచ్చింది, 30 మంది మత్స్యకారులు సేవ్ అయ్యారు అని. అదే సమయంలో యూనిసెఫ్ వర్క్షాప్ ఢిల్లీలో జరుగుతున్నది. నేను మేడంకు ఫోన్ చేసి వెంటనే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డీడీజీగా ఉన్నటువంటి ఆమె యూనిసెఫ్ వర్క్షాప్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటంటే ఇలా ఆకాశవాణి ప్రసారాల వల్ల ప్రాణం నిలబడగలిగింది.
1: చాలా బాగుంది సార్. ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుందని మీ అనుభవాల ద్వారా అర్థమవుతుంది. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు రఘు గారు.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణ అధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్, ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్, ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రపంచ సవాళ్లు, భద్రతా సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకుంటూనే దౌత్య ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ये भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं.
0: నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామిక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్లతో హిందీ వినియోగం విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు.

0: మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే హిందీలో నిర్వహించేలా చూడటమే తమ ప్రయత్నమని తెలిపారు. హిందీ అనేది కేవలం ఒక భాషగా మాత్రమే కాకుండా దేశాన్ని ఏకం చేసి ఒక శక్తివంతమైన మాధ్యమంగా చూడాలని కోరారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉపయోగించాలన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం మనందరి బాధ్యతని గడ్కరీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఎకోసిస్టంలో పాలు పంచుకుంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో ప్రయాణికుల రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్ వెన్నెముకగా మారనున్నాయని చెప్పారు. అదేవిధంగా సుస్థిర లాజిస్టిక్స్, సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశపు తదుపరి దశ హరిత రవాణా పరివర్తనకు నాయకత్వం వహించాలని భాగస్వాములకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెన్స్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని తన పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టీబీఆర్ఎల్, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీన్ని అభివర్ణించారు. మహిళలు, పిల్లలు, యువతీ యువకుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత, నవజాత శిశు, బాలల ఆరోగ్య భాగస్వామ్యం పిఎంఎన్సిహెచ్ బోర్డ్ చైర్ హెలెన్ క్లార్క్తో జేపీ నడ్డా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బోర్డు వైస్ చైర్గా ఉన్న ఆయన పిఎంఎన్సిహెచ్లో భారతదేశపు నాయకత్వ పాత్రను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కౌమార దశలో ఉన్న వారి కోసం 2014లోనే ఒక ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రపంచ పోకడలను అధిగమించే వేగంతో మాతా శిశు మరణాల రేట్లో దేశం గణనీయమైన తగ్గింపును సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్య సంరక్షణకు భారత్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. We have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. The Ayushman Bharat Digital Mission is strengthening India's national digital health ecosystem by creating over 880 million unique digital health identities which facilitate longitudinal health records and seamless continuum of care.
0: వాయువ్య మధ్య భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాబోయే 5 రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. రేపటి వాతావరణ అంచనా వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ వెల్లడిస్తూ
2: 21st of May, then you can see that the red warnings of heat wave and warm nights over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha will continue. Heavy rainfall warnings are issued for Assam, Himalayan, West Bengal and in the South Peninsula in India for SIK, Kerala and Tamil Nadu. Thunderstorm gust winds warnings in East India, Northeast India and South Peninsular India and under the influence of this WD over Jammu Kashmir and Himachal Pradesh.
0: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన

0: కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ సెమీఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 75,200 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 118 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు లాభపడి 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.83 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని.

0: నుంచి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఎక్కడున్నావు నాటిక రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీ ఎలిసలి నాగేశ్వరరావు.
2: నాటిక రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. వినండి ఎక్కడున్నావు నాటికా.

0: మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఒక్కసారి ఎలారా?
1: వస్తున్నానండి.
0: ఏం చేస్తున్నావు ఇంట్లో?
1: వంట అయింది, దేవుడికి పూజ చేస్తున్నానండి.
0: నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో.
1: ఏముంటుంది? ఏ రవ్వల నెక్లెస్ో తెచ్చుంటారు.
0: ఈ వయసులో కూడా నెక్లెస్లే, ఎంత ఆశ?
1: నెక్లెస్కు వయసుతో పనుండదు, ఎవరైనా వేసుకోవచ్చు.
0: నే తెచ్చింది, ఏ వయసు వారైనా వాడుకోవచ్చు తెలుసా?
1: అయితే ఏ సబ్బు బిళ్ళ అయి ఉంటుంది?
0: అమ్ము, నన్ను పట్టుకొని సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల అంటుంది, లాభం లేదు. పైకి చెప్పేయాలి. ఇదిగో ఏం తెచ్చారు చూడు. 1, 2, 3.
1: సెల్ ఫోన్ బాగానే ఉంది, తినబోతూ రుచులెందుకు అన్నట్లు 2 సెల్ఫోన్లు ఉన్న చోటుకు వెళుతూ మరో సెల్ ఫోన్ ఎందుకండి?
0: తప్పు తప్పు, ఒకటి కాదు 2.
1: 2?
0: ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.
1: సెల్ ఫోన్స్ ఎంత చౌకయ్యాయో. ఒకటి మీకనుకోండి, మరోటి ఎవరికి? ఇంకెవరికి, నాకే అయ్యి ఉంటుంది.
0: నీకు కాక ఇంకెవరికి ఇస్తాను చెప్పు లక్ష్మి. అయితే ఓ షరతు.
1: ఆ షరతు ఏంటో తెలుసులేండి, సెల్ ఫోన్ పొదుపుగా ఎలా వాడుకోవాలో చెప్తానంటారు, అంతేగా?
0: నిజమే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మహాలక్ష్మి?
1: ఆ ఎదురింటి వెంకాయమ్మ గారి అబ్బాయికి చెప్పారుగా, వాడు చెప్పాడు.
0: అయితే నీకు సెల్ ఫోన్ పాఠాలన్నీ వచ్చాయంటావు.
1: పాఠాలు సరే, ఎదురింటి మేడ మీద ఆ జులపాల కుర్రాడు ఏం చేస్తున్నాడు చూడండి.
0: ఏం చేస్తున్నాడబ్బా? ఓ, సిగరెట్ కాలుస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు, అంతేగా?
1: అలా గంట గంట సేపటి నుంచి మాట్లాడుతున్నాడండి. అయినా ఫోన్లో గంటల తరబడి మాట్లాడే విషయాలు ఏముంటాయంటారు?
0: ఇదిగో అది అతని ఫోను, అతని ఇష్టం, మధ్య మనకెందుకు అంట.
1: మనకెందుకు కాదండి,
0: బిల్లు ఎక్కువ అవుతుంది ఎలా కడతాడు అంటావు, కాకపోతే వెళ్ళి చెప్పిరండి అంటావు, అంతేగా?
1: అది కాదండి, ఇలా ఫోన్లో గంటల తరబడి
0: మాట్లాడటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పని పాట లేని వాళ్ళు ఇలా కాలాన్ని డబ్బును వృధా చేస్తూ సెల్ ఫోన్ సేవలు సరిగా వినియోగించటం లేదు అంటావు.
1: అంతే, ఎంత చక్కగా చెప్పారండి.
0: మొత్తానికి నీకు నా సిద్ధాంతాలు బాగా వంటపట్టాయి మహాలక్ష్మి. హలో, ఎవరు? చెప్పరా సత్యం. మన అబ్బాయి సత్యం. మేమా, బయలుదేరుతున్నాం, సాయంత్రం మడికే వస్తున్నాం. సరే ఉంటా.
1: ఇప్పటికి 1/2 డజన్ సార్లు ఫోన్ చేశాడు రమ్మని, మీరు మటుకు ఉలకరు పలకరు.
0: నాకు మాత్రం వెళ్ళాలని ఉండదా ఏమిటి? ఇదిగో ఈ సెల్ ఫోన్ పని మీద లేట్ అయింది. ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం, సామాన్ అవి సర్ది రెడీగా ఉంది.
1: అలాగే అలాగే.

0: చెప్పరా గోపాలం, ఎక్కడున్నావు? ఆహా, నేనే గండం చేసుకుంటున్నా. సాయంత్రం మా ఇంటికి వస్తావా? అలాగే రా, నేను ఇంట్లోనే ఉంటా. బాయ్. హలో, ఏంట్రా విశాల్, ఎక్కడున్నావు? ఆహా, కొత్త సెల్ ఫోన్ మోసి తీరిందా? ఏంటి బండి నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతుంటే పోలీసులు 500 ఫైన్ వేశారా? ఇంకా నయం, టికెట్ పుచ్చుకోలే. మరి అంతేనమ్మా, సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఫైన్లు కట్టాల్సిందే. ఎప్పుడు బండి నడుపుతూ ఫోన్ మాట్లాడుకో. ఉంటాను, బాయ్. ఏంటి సార్, ఎక్కడున్నా? ఓహో, నువ్వు వంటింట్లో కదూ? ఏంటి బెండకాయ కూర? వద్దు వద్దు, దోసకాయ పచ్చడి చేయి. అరే, దోసకాయ పచ్చడి చేయమంటుట్టే? ఇదిగో సారు, నా సంగతి నీకు తెలీదు.
1: ఏంట్రా సత్యం, ఒంటింట్లో ఉన్న సరోజ్తో డాబా నుంచి ఫోనా?
0: అబ్బే అబ్బే, నేను చేయలేదు నాన్న, సరోజే చేసింది. అంతకుముందువి ఇన్కమింగ్ కాల్సే.
1: ఇదిగో, మీ ఇద్దరిలో ఎవరు ఫోన్ చేసినా?
0: బిల్లు కట్టేది నేనేగా.
1: బిల్లు ఎవరు కడతారన్నది కాదు ముఖ్యం, డబ్బు, డబ్బురా ముఖ్యం.
0: అంతేననుకోండి.
1: సరే, నీ పని అయిన తర్వాత స్నానం చేసి వరండాలోకిరా, కాస్త నీతో మాట్లాడాలి.
0: మరి టిఫిన్ అన్న?
1: నేను వడ్డిస్తాగా టిఫిను.
2: మావయ్య గారు, అది అది
1: నువ్వేం కంగారు పడక సరోజా, వస్తాడుగా, తేల్చేద్దాం.
3: ఎవరండి వస్తాడుగా అంటున్నారు?
1: ఇంకెవరు, నీ ప్రక్కనే ఉన్నాడే మన ముద్దుల కొడుకు.
0: అసలు ఏం జరిగిందంటే నాన్న,
1: ఇంకేం జరగాలరా, జరిగింది చాలరా.
0: కొత్తగా సెల్ ఫోన్ కొన్నాం కదా, చెప్పు సరోజా, చెప్పు.
2: అంతే మావయ్య, కొత్త సెల్ ఫోన్ కొన్న ఆనందంలో
3: కూర చెయ్యనా, పప్పు వండనా అంటూ చీటికి మాటికి ఫోన్లో మాట్లాడాను అంటావు.
0: అబ్బే అబ్బే, తను మాట్లాడలేదమ్మా, నేనే నేనే తను కొత్త అవకాయాలు పెట్టాలోనంటే
3: ఏ ఊర్లో ఉన్న వాళ్ళమ్మని అడిగి తెలుసుకోమన్నా.
0: అంతే అంతే అమ్మా.
1: దాంతో ఈవిడ గారు ఆవకాయతో పాటు ఊరగాయలన్నీ ఎలా పెట్టాలో సెల్ ఫోన్లో తెలుసుకుంది.
2: ఆహా, లేదు మావయ్య, ముందే ఆవకాయల గురించి తెలుసుకొని ఆ తర్వాత మిగతా ఊరగాయల గురించి అడిగాను.
3: ఆవకాయలు అంటున్నా, వాటిల్లో రకాలున్నాయా ఏంటి?
2: ఆవకాయతో పాటు మా బామ్మ పెసరావకాయ, ఉల్లావకాయ, శనగావకాయ, బెల్లం ఆవకాయ, మెంతావకాయ, ఇంకా చాలా ఉన్నాయి మావయ్య.
1: సెల్ ఫోన్లో అవన్నీ తెలుసుకున్నావన్నమాట?
2: ఒక్క ఫోన్ కాల్తో పని అయిపోతుందని అలా చేశాను.
1: చూడమ్మా, సెల్ ఫోన్ ఉన్నది ఆవకాయ ఎలా పెట్టాలో, అమలాపురంలో ఏం జరిగిందో. హలో, ఎవరు? నేను విష్ణుమూర్తిని. మేమా, నిన్ననే వచ్చాం. ఏంటో చెప్పు ఇప్పుడు సార్. అలాగా, అయ్యో, ఎంత ప్రమాదం జరిగింది. అబ్బాయి, నువ్వేం కంగారు పడకు. మీ ఆవిడకు విషయం చెప్పి ధైర్యం చెప్పే పూజ నాది. ఏంటి, రాత్రికే వస్తున్నావా? అలాగే అలాగే, ఉంటా.
3: ఎక్కడి నుండండి ఫోను? ప్రమాదం అంటున్నారు, ఎవరది? అయినా సత్యం ఫోన్ మీ దగ్గర ఎందుకండి?
1: ఎవరి ఫోను ఎవరి దగ్గర ఉన్నది అన్నది కాదు ప్రశ్న, ఫోన్లో ఉపయోగపడే సమాచారం ఉండాలి అన్నది జవాబు.
3: అబ్బా, మీ చేదస్తం ఆపి విషయం ఏంటో చెప్పండి.
1: మన వీధి చివరున్నారే, అదే రిటైర్డ్ హెడ్ మాస్టర్
3: పరంధామయ్య గారు.
1: వాళ్ళ అబ్బాయి ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురై ముందు 3 బోగీలు నుజ్జునుతయ్యాయి.
3: అయ్యయ్యో,
1: తనకు ఏమీ ప్రమాదం లేదని ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పమని ఫోన్ చేశాడు.
0: వాళ్ళకు కూడా ఫోన్ ఉంది కదా నాన్న?
1: వాళ్ళది ల్యాండ్ ఫోన్ అంట కదరా, అది పనిచేయట్లేదు, అందుకని నీసెల్కి ఫోన్ చేశాడు.
3: చూసారా, ల్యాండ్ ఫోన్ కన్నా సెల్ ఫోన్ ఎంత ఉపయోగంగా ఉందో.
0: అందుకే అన్నారు, ముందొచ్చిన ల్యాండ్ ఫోన్ కన్నా వెనకొచ్చిన సెల్ ఫోన్కు డిమాండ్ ఎక్కువని.
1: అర్థమైందా సరోజా, ఇలాంటి ముఖ్యమైన అర్జెంటైన విషయాలు తెలుసుకోవడానికి ఈ సెల్ ఫోన్ ఉపయోగించాలి అంతేకాని. హలో.

0: ఎవరు? ఏమిటి విశేషాలు? ఓహో, అలాగా. సరే. ఇంతకీ నీ పేరేంటి బాబు? నేనా? వాళ్ళ నాన్నను.
1: ఎవరండి ఫోన్లో అలా నవ్వుతారేంటి?
0: ఎవరో కుర్రకుంక, రాంగ్ నంబర్ అని తెలియక వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కాస్త బెదిరించా అంతే.
1: బెదిరింపంటే గుర్తుకొచ్చింది, మొన్న ఓ తుంటరు ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేసి అప్పుడే బయలుదేరుతున్న విమానంలో బాంబు ఉన్నదని బెదిరించాట మావయ్య. దాంతో విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరిందిట, పేపర్లో చదివాను.
0: చూసారా, ఈ సెల్ ఫోన్తో మనుషులు ఎలా ఆటలాడుకుంటున్నారు. ఇంతకు నువ్వు చెప్పేది ఏమిటంటే సరోజా,
1: ఆ విషయం మావయ్య అది
2: మీ ఇద్దరిలో ఎవరికి చెప్పినా ఒక్కటే. ఫోన్ బిల్లు చూడండి ఎంత అయిందో.
3: ఏది టివు? 4,675 రూపాయలే.
1: ఈ నెల అసలు మనం ల్యాండ్ ఫోనే వాడలేదు కదండి, అంతెందుకయింది?
0: అంటే ఈ నెలంతా సెల్ ఫోన్సే మెయింటైన్ చేశారన్నమాట.
1: ఫోన్ దగ్గర ఏదో కాగితం ఉంది చూడరా సత్యం.
3: ఇదేదో లెటర్లా ఉంది, చదువు సరోజ.
1: అమ్మగారికి అయ్యగారికి సింహాచలం నమస్కరించి వ్రాయునది.
3: పనివాడి సింహాచలమా?
1: వాడే. మీరు ఊళ్ళో లేనప్పుడు అదే అమ్మగారు మొన్న శని ఆదివారాల్లో నన్ను ఇంటికి కాపలా పడుకోమన్నారుగా, అప్పుడు నా భార్య పిల్లలు వచ్చారు. మీరు సెల్ ఫోన్లు కొన్న ఆనందంలో ల్యాండ్ ఫోన్ వాడకపోతే అది నాకనుకుని మా వాళ్ళంతా సంబరపడుతుంటే సరదాగా ఫోన్లో మాట్లాడుకోమన్నా.
3: ఓహో, ఒరే సింహాచలం, సరదాగా మాట్లాడుకోవడానికి నా ఫోన్ దొరికిందిరా. తర్వాత చదువు, ఇంకెవరితో మాట్లాడాడో?
1: విశాఖపట్నంలో ఉన్న మా అబ్బాయితో 1.5 గంట మాట్లాడా. మా ఆడోళ్ళు తన చెల్లెలతో మాట్లాడతానంటే అనకాపల్లికి కనెక్షన్ ఇచ్చి మాట్లాడమన్నా. ఆ తర్వాత తిరుపతిలో ఉన్న మా పెద్దోడితో 10 నిమిషాలు మాట్లాడాం.
0: అన్ని ఎస్టీడీ కాల్సే, ఒకటి లోకల్ కాల్ లేదు. చదువు, ఇంకేం రాశాడు?
1: మీరు ఊళ్ళో లేనప్పుడు అయ్యగారు సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిన రోజు మాత్రం సెల్ ఫోన్లో శ్రీకాకుళంలో ఉన్న మా బామ్మర్ది కొడుక్కి మా అమ్మాయిని చేసుకోమని ఆయన్ని ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. తప్పులేమన్నా ఉంటే క్షమించండి, వచ్చే పున్నమికి తిరిగి పనిలోకి వస్తాను. ఇట్లు సింహాచలం.
2: తప్పులన్నీ చేసి ఇంకా క్షమించమంటాడేంటండి?
0: తప్పులంటే లెటర్లో వ్యాకరణ దోషాలు అని.
2: నా కర్మ, మీ తెలుగు మాస్టర్ బుద్ధులు పోనిచ్చుకున్నారు కాదు.
0: మీ వెర్రి ఆనందం వాడికి కూడా ఎంత అలసిందో విన్నారుగా.
3: నాన్నగారు, మీరేం కంగారు పడకండి, వాడి నెల జీతం మా దగ్గరే ఉంది.
1: నన్ను అడిగి వచ్చే నెలకు కూడా డబ్బులు తీసుకెళ్లాడండి.
3: ఏంటి, 2 నెలల జీతం తీసుకెళ్లాడా?
0: ఇచ్చే ఎందుకు తీసుకెళ్ళడు?
1: అయ్యో, ఎంత ఘోరం జరిగింది.
2: ఘోరం అంటున్నా, ఎంతేంటి?
1: 1,000 రూపాయలు అండి అత్తయ్య గారు.
0: ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం?
2: ఇలాంటి జాగ్రత్తలు ముందే ఉండాలమ్మా, అందుకే అన్నారు ఎంత చేసుకున్న వారికి అంత అని.
0: కాదు, అది కాదు అనాల్సింది, ఎంత మాట్లాడుకుంటే 1,000 రూపాయలు ఖర్చు అనాలి.
3: మీ మాటే నిజమైంది నాన్నగారు.
0: మొబైల్ రంగం విస్తరిస్తున్న ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడుకోవడం తప్పులేదురా, కానీ దాన్ని దురుపయోగపరిస్తేనే.
2: ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది.
0: సెల్ ఫోన్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటించడంతో ముఖ్యంగా యువత ఆకర్షితులై విచ్చలవిడిగా సెల్ ఫోన్స్ వాడుతున్నారు.
1: మమ్మల్ని కూడా వాళ్ళతో జమ కట్టారా మావయ్య?
0: అబ్బే, నేనెందుకంటారమ్మా? అలాగంటే మీరు తొందరగా నాకు మనవనిస్తారా ఏమిటి?
1: మావయ్య
2: ఊరుకోండి, ఇంతకీ నా సెల్ ఫోన్ ఏదండి?
3: నాన్నగారు, అమ్మ కూడా ఓ సెల్ ఫోను
0: తీసుకున్నాను రా, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని అంటే ఆ స్కీమ్లో తీసుకున్నా. ఇదిగో చూడు, ఈ కంపెనీ మంచిదేనా?
3: ఏది మంచిదేనా?
2: ఏది?
0: మీ అమ్మకే ఇవ్వు.
2: ఏది?
0: చూడండి, సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. దీన్ని సమయానుకూలంగా విలువరికి సద్వినియోగం చేసుకుంటే ఆనందమే, లేకుంటే అంతా అరిష్టమే. ఏమంటారు?
3: హలో, ఎక్కడున్నావు?
4: నాటిక విన్నారు. రచన శ్రీ చావలి విశ్వనాథ్. ఇందులో మహాలక్ష్మి, శ్రీమతి షేక్ మస్తాన్వి, విష్ణుమూర్తి, శ్రీ ఎంకే కోటేశ్వరరావు, సత్యం, శ్రీ వివిఎన్ పాత్రుడు, సరోజ, కుమారి సిహెచ్ కిరణ్. నిర్వహణ

0: ఎలిసిన నాగేశ్వరరావు.
1: ఎక్కడున్నావు నాటక విన్నారు. రచన శ్రీ చావళ్ళ విశ్వనాథ్, నిర్వహణ శ్రీ ఎలిసిల నాగేశ్వరరావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చివరి పిచ్చుక నాటిక వింటారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. వినండి చివరి పిచ్చుక నాటిక.

0: అనాది హరిత పుష్పం ఈ ప్రకృతి, ఆద్యంతాలు తెలియని అద్భుత సౌందర్య రాశి ఈ ప్రకృతి, అందరికీ అన్నీ అందించి ఆదరించే మాతృమూర్తి ఈ ప్రకృతి. దీని ఒడిలో లక్షల సంవత్సరాల నాడు తొలి ఊపిరి పీల్చాడు మానవుడు. ప్రకృతిలో ఒకడే, ప్రకృతికే చెందినవాడై జీవించాడు. కాలక్రమంలో ఒక స్వప్నాన్ని మోస్తూ మోస్తూ మోస్తూ అడవిని దాటి మనిషి ఆధునికుడయ్యాడు. నాగరికత నేర్చాడు, ప్రకృతిపై అధికార పాదముద్రలు వేశాడు. అంతా తానే అన్నాడు, ప్రకృతి సమస్తం తనకే చెందాలన్నాడు. తనకు చెందని దాన్ని విధ్వంసం చేశాడు. ఆ విధ్వంస ప్రక్రియలో అంతరించిపోతున్న మృగజాతుల్లో, పక్షిజాతుల్లో చిన్నారి పిచ్చుకల జాతి కూడా ఒకటి. ఆ జాతిలో చివరికి మిగిలిన ఒకనొక పిచ్చుకల జంట విషాద జీవన గీతం విందాం.
1: ఆ చిన్నారి పిచ్చుక ఎంత ఒయ్యారంగా ఎగురుతోందో. జత కడితే ఇలాంటి పిచ్చుకతోనే జత కట్టాలి. అడిగితే చీపమ్మంటుందేమో. అమ్మో, అలా అయితే బతకగలనా? ఎంతైనా మగ పిచ్చుకని నేనే చొరవ చూపించాలే. ఓ చిన్నారి పిచ్చుక, నీ పేరేంటి?
2: నా పేరుతో నీకేం పని?
1: పోని, నిన్ను పికిలి అని పిలవనా? మరే, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకును, నాతో జత కట్టవా?
2: నువ్వెక్కడుంటున్నావు?
1: చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు అన్నీ నావే.
2: అయితే వెళ్ళిరా, ఒక గూడంటూ లేని మగ పిచ్చుకతో ఏ ఆడపిచ్చుకైనా జత కడుతుందా?
1: అయ్యో, తుర్రు నెగిరిపోయింది. ఆన్లే, పికిలి అన్న మాటలో తప్పే ఉందని తల్లిపిట్ట ఏనాడో చెప్పింది. మగపిట్టలే గూడు కట్టాలని, గూడు కట్టే తెలివిని బట్టి ఆడపిచ్చుకలు మచ్చుకవుతాయని చెప్తూ ఉండేది. ఇప్పుడు పికిలి తెలివిగా నా బాధ్యతని గుర్తు చేసిందిలే. పికిలి, ఓ నా ఒయ్యారి పికిలి, నీకోసం అందమైన గోడు కట్టాను రా చూడు గాని. ఇదిగో దా, ఈ పూరింట్లోనే ఉంది గోడు. నచ్చిందా పికిలి?
2: మెత్తగా ఎంత బాగుందో, వెచ్చగా కూడా ఉంది. మొత్తానికి మంచి పనివాడివే సుమా. ఇక నువ్వే నా జతగాడివి.

0: అలతగా ఉన్నట్టున్నావే.
1: నేను తల్లిని కవ్వుతున్నాను.
0: ఎంత మంచి వార్త చెప్పాం పిక్లీ, నాకెంత ఆనందంగా ఉందో. మరి ఇక నుంచి నువ్వు గూడు కదలొద్దు.
1: అల్లరి చేయకండి, ఆకలికి కాస్త ఓర్చుకోలేరు. మీ తిండి కోసమే కదా తండ్రి వెళ్ళాడు వచ్చారు. ఆకలంటూ ఒకటే గోల.
0: ఇదిగో ఏరేరి తెచ్చాన్రా, లేలేత గింజలు, చిన్న చిన్న పురుగులు. మరే కొట్టుకోకుండా తినండి. పిక్కిలి, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు.
1: అవును, నా కడుపు పంటలు. పిల్లలు తినటం అయింది కాని వెళ్ళి తాగటానికి 4 చుక్కలు తెచ్చి వాటి గొంతుల్లో పోతు.
0: ఇదిగో ఒక్క క్షణంలో రాను. పిక్కిలి, పిల్లలకు పొద్దుననగా ఇంత పెట్టొచ్చాం, ఆకలికి ఎంత గోల చేస్తున్నాయో ఏంటో. ఎంతో దూరం తిరిగితే గాని 4 గింజలు దొరకటం లేదు ఈ మధ్య.
1: అందుకేక నేను సాయంగా వచ్చింది. ఈ గింజలు వెతకటానికి ఎన్ని వేల సార్లు రెక్కలు అల్లార్చి ఉంటామో కదా.
0: ఎందుకో పొలాల్లో గింజల పంటలు తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఏవో పొగ తోటలు, పత్తి మొక్కలు, మిరప చెట్లు ఎక్కువైపోయాయి. లోకం మారిపోతుందేమో.
1: అమ్మయ్యా, ఇంటి దగ్గరికి వచ్చేసాం. అయ్యో అటు చూడండి, మన ఉండే పూరిళ్ళంతా పీకి పారేస్తున్నారు.
0: అయ్యో అయ్యో, మన గూడు, అయ్యో మన పిల్లలు, అయ్యో ఎవరు కనపట్టలేదు. ఏరి మన పిల్లలేరి, అయ్యో మన గూడు. పక్షులు, కసిరి విసిరి రెండు చేతులు జీవులు, వలలు విసిరి వేటగాళ్ళు ఉన్న లోకం ఇది. ఈ విపరీత ప్రపంచంలో మన బుల్లి పిచ్చుకమ్మల చావు ఎవరికి పట్టింది చెప్పు.
1: వాళ్ళకి మనం ఏం అపకారం చేశాం?
0: అవును,
1: మన కూడా మనకి కాకుండా మన పిల్లలు మనకి లేకుండా చేశారు.
0: అవును, ఏం చేద్దాం.
2: ఏంటి మామా ఇల్లంతా పీక్ పారేస్తున్నావు?
3: ఏం లేదు అల్లుడు, పిల్లలు పెళ్ళిడికొచ్చారుగా, ఈ పూరి కొంపేవిటనే అంత గోల పెడుతున్నారు. ఒక డాబా ఇల్లు వేసుకుంటే నలుగురిలో గౌరవంగా ఉంటది కదా.
0: విన్నావుగా పికిలి, వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మన గోడెవరికి పడుతుంది చెప్పు. పద పోదో, తలదాచుకొని ఇంత చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం పద. ఈ బావి చూడు, అడుగునెక్కడో నీళ్లున్నాయి. కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడి ఉంది, మట్టి పిల్లలు విరిగి పడవు. లోపల వెచ్చగా ఉంది. ఇక్కడే ఒక సందులో గూడు కట్టుకుందామా? పుట్టబోయే బిడ్డలకి ఏ జంతువుల వల్ల ప్రమాదం ఉండదు పిక్లి.
1: నిజమే, కాని బావిలో గూడు కట్టడం మంచిదేనా అని నా అనుమానం.
0: అమ్మో, నీకెంత తెలివితేటలో. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. తల్లి పిట్ట కూడా బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది. అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి. పసికందులు నీళ్లలోకి దొర్లి పడిపోకుండా కనుగలిగి ఉండాలి పిక్లి.
1: ఏ పిల్లలు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోకండి, పక్కకి జారి పడ్డారు, ప్రాణాలకి ప్రమాదం.
0: అడుగున నీళ్ళెక్కడ విలేద్దు. ఇప్పుడు నీళ్ల చుక్క కోసం ఎంత దవ్వ తిరగాల్సి వస్తోంది. మేత కూడా ఇంతకు ముందులాగా తేలిగ్గా దొరకటం లేదు. గింజల పైర్లు పోయి ఏవేవో కొత్త కొత్త పంటలు, పత్తని మిరపని వచ్చేస్తున్నాయి. ముందు ముందు మన సంతతి బతికేది ఎట్లానో.
4: ఆ కొంచెం పట్టుకోండి పట్టుకోండి.

0: వచ్చిన
1: ఏంటి
0: నీళ్లు రెండు బావి ఎందుకు? తలా ఒక చెయ్యి వేయండి, సాయంత్రానికల్లా పూర్తి చేయాలి, తెలిసిందా?
2: విశాల ప్రపంచంలో చిన్నారి పిచ్చుకల గూడు ఎవరికి పట్టింది? మూడు పిచ్చుక పిల్లలు కళ్ళు తెరవక ముందే కన్ను మూసినందువల్ల లోకానికేం లోటు కలిగింది? కన్నుల తడియారని ఆ పిచ్చుకల జంట మాత్రం గూడు కోసం కూడు కోసం ఆరాటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి కన్నతల్లిలాగా ఎప్పటి మాదిరి జీవులన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. కానీ మానవ ప్రకృతి మారిపోయింది. అది తన మహామేధాశక్తిలో ఒక్కొక్క ప్రాణి అస్తిత్వాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
3: ఎక్కడా గూడు నిలవటం లేదు. ఏదో ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతూనే ఉంది. ఈ పొద్దు ఎంత తిరిగినా నాలుగు గింజలు కూడా దొరకలేదు కదా.
4: అవును, చాలా ఆకలిగా ఉంది. ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు. చుక్క నీటి కోసం రెక్కలు ముక్కలవుతున్నాయి. ఏమిటి మార్పు?
3: బంగారు కాలం దాటిపోయింది పికిలి. నా చిన్నప్పుడు మా తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది. ఎన్ని రకాల పైర్లో, ఆ చేలో నాలుగు గింజలు, ఈ చేలో ఆరు గింజలు, అట్లా అట్లా మైళ్ళ పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదిగో ఆ మంచి మీద చేతులు జీవిని చూసావా? దాని చేతిలో ఒక వడిసెలుంది చూడు, అందులో రాయి పెట్టి గురి చూసి వదులుతుంది. అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సింది. గాలికి ఊగే జొన్న కర్రతో ముచ్చట్లాడుతూ గింజలు పొడుచుకు తిన్న కాలం, ధాన్యం కళ్ళాల మీద రెక్క విప్పిన కాలం, ఇళ్ల వాసాలకి మన కోసం ధాన్యం కంకులు వేళ్లాడుతూ ఉండేవి, అది బంగారు కాలం. పికిలి, ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే.
4: అంత మంచి కాలం ఎట్లా దాటిపోయింది చేతగాడా?
3: అదేమో నాకు తెలీదు. కానీ ఒకసారి రెండు చేతుల జీవిని చూపించి తల్లి పెట్టి చెప్పింది, ఏదో ఒక నాటికి ఈ చేతుల జీవి వల్లే మన జాతి అంతరిస్తుందేమోనని. అదిగో చూడు, దూరంగా వాగు కనిపిస్తోందా?
4: కనపడుతూనే ఉంది. అక్కడక్కడ నీటి తడి కూడా ఉన్నట్టుంది.
3: దాని ఒడ్డున కంచెలు తుమ్మలు చూసావా? తుమ్మ చెట్లకి పచ్చ పిట్టల గుళ్ళు వేళ్లాడుతున్నాయి.
4: ఎంత ముచ్చటగా ఉన్నాయో, అంత చక్కగా నువ్వు గూడు అల్లగలవా?
3: పచ్చపిట్టల నేర్పు మనకెన్ని జన్మలెత్తినా రాదు పికిలి. ఇంతకీ అక్కడ గూడు కడితే ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. రెండు చేతుల జీవులకు దూరంగా ఉంటాం కదా.

0: అబ్బయ్యా ఎట్లాగైతేనే గోడు పూర్తయింది. పిక్కిలి, కొంతకాలం ఇక్కడ హాయిగా బతకచ్చు. ఇక్కడ మనకు రెండు చేతుల ప్రాణం నుండి ప్రమాదం అస్సలు లేదు కదా. ఇక తోడంటావా? పిట్టుకి చెట్టే తోడు.
1: మంచి మాటన్నావు మగపిచ్చుక.
0: ఎవరది? ఓ, నువ్వా చెట్టు మావా?
1: అవును, నేనే తుమ్మ చెట్టుని. నా కొమ్మలకు

0: ఉన్న ముళ్ళు ఈ కంచెలు మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడతాయిలే. అయితే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.
1: ఎందుకని?
0: ఋతువుల తారుమారు గమనించారా? నా చూపు అందినంత వరకు ఎక్కడా పిచ్చుకల జాడ కనిపించలేదు. ఒకప్పుడు ఎన్నెన్ని జంటలు నా మీద వాలేవో, ఇప్పుడు మీ జంట తప్ప కనబడలేదు. మీ జాతిలో మీరే చివరి జంటేమో. జాగ్రత్త.
1: నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడే లేదు. ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది చెట్టు మావా?
0: ఇంతకు ముందు నేలంతా నా అన్నదమ్ములు వ్యాపించి ఉండేవాళ్ళు. నాలుగు వేళ్ళు అట్లా లోనికి చాపితే నీటి పొరలు అందేవి. ఇప్పుడా కాలం లేదు. గొడ్డళ్ళు నా రక్తబంధువులందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విషరసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తోంది. జాగ్రత్త జాగ్రత్త. అసలే బుల్లి ప్రాణులు మీరు.

0: గొడ్డళ్ళు నా రక్త బంధువులందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విషరసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తోంది. జాగ్రత్త జాగ్రత్త, అసలే బుల్లి ప్రాణులు మీరు.
1: అబ్బా, ఎంత దూరం వచ్చేసానో. పొద్దున్నీ ఒకటే ఎగురుడు, గింజలన్నవి కనపడలేదు కదా. పాపం పికిలి గూట్లో ఒంటరిగా ఉండి ఆకలితో అల్లాడిపోతూ ఉండుంటుంది. అసలే కడుపుతో ఉంది కదా. దాని కడుపు పండిన ప్రతి పర్యాయం పుట్టిన పిల్లలు పుట్టినట్టే కాలం చేశాయి. ఈశారన్న తన ముచ్చట తీరేలాగా పిల్లా జల్లతో గూడు కళకళలాడిపోవాలి. చూద్దాం, చేనంతా ఏవో ద్రావకాలు చల్లినట్టు తెల్లగా ఉంది. ఇక్కడేవో పచ్చ పురుగులు చచ్చి పడున్నాయి. పోన్లే, ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి. ముందు నాలుగు పురుగులు మొక్కను ఖర్చుకుని వెళ్ళాలి నా పిక్కిలీ కోసం. నా చిన్నారి పిక్కిలీ, రావడం చాలా ఆలస్యం అయింది కదూ, ఏం చేయను. ఎంత గాలించినా గింజలు దొరకలేదు. చివరికి నాలుగు పురుగులు పట్టి తెచ్చాను. తిను తిను, నువ్వు ముందు తిను. ఎంత ఆకలిగా ఉన్నావో ఏంటో.
2: ఆకలికి ఏ తిండి అయితేనే.
1: నేను ఇంతలోకి వాకు చివర రెండు చుక్కలు నీళ్లు ముక్కును పట్టుకుని తెస్తానే. జాగ్రత్త.
2: ఇంతకీ చెత్తగాడు తిన్నాడో లేదో నెమ్మది మండ అడగనే లేదు.
1: జీవించగలను. ఎక్కడ స్వార్థపూరితమైన రెండు చేతుల ప్రాణులకు తావులేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది. అవును, ఎగిరిపోయే రోజు వచ్చింది, ఎగిరిపోయే రోజు వచ్చింది. నేల తల్లి, నేల తల్లి, ఇదే నీకు నా కడపట్టి వందనం.

0: ఆ చివరి పిచ్చుక సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి కొడుతుంది. ఈ లోకానికి దూరంగా దూర దూరంగా తనకే తెలియని మరో లోకం వైపు ఆ చివరి పిచ్చుకకి తాను ఆశించిన సార్థక లోకం కనపడుతుందా? పక్షుల్ని పశువుల్ని అగాధం అంచులకు నెట్టేస్తున్న రెండు చేతుల జాతి తానొక్కటే ఈ నేల మీద ఊపిరి పీల్చగలుగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి.
1: మీరింతవరకు చివరి పిచ్చుక నాటిక విన్నారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్ళి

0: ఈ చిత్రం నుండి మను చిత్ర బృందం పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.
1: Come on, clap!

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం దానం పల్లవి కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం వాయిద్య సహకారం, వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్.

0: మీరు ఇంతవరకు శ్రీమతి ఈ శ్రీ పూర్ణిమ గారి వేణు వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి రోజా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు.
2: ఆట విడుపు లేదు.

శ్రోతలు, ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి. రౌడీ అల్లుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట, గీతరచన సీతారాం శాస్త్రి, సంగీతం బప్పిలహరి.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేనువకొండ సుబ్బారావు కీర్తనలు వింటారు. 6:30 వినతగుమాట వ్యాఖ్యాత శ్రీ ముల్లగూరు నాగభూషణం, 6:35 సేత్యపు శుద్ధులు కార్యక్రమంలో మెరపులో సస్యరక్షణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి సూచనలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో ప్రాణి పెరుగుదలకు సూచించే కుబుసం శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం వింటారు. సహకారం శ్రీ వి చలపతి. తర్వాత పర్యావరణ గీతాలు వినిపిస్తారు అనంత కళాకారుల బృందం. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి అమరనారాయణ. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు అనంతపురం రూరల్ రాప్తాడు గ్రామంలో నెలకొన్న శ్రీ పండవీటి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 10:00 హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10:17 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. రేపటి మా సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, వేసవిలో పాడి పశువులు జీవాలు కోళ్లకు వచ్చే వ్యాధులు నివారణ గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రరెడ్డి గారి సమాధానాలు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255332968690, ఎస్టీడీ కోడ్ 08554, అనుసంధానం శ్రీడి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కి శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 7:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఈ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి

వార్తలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీజీ నాగన్న గారి గొరవ పాటలు వింటారు. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 ఇమాం పసంద్ నాటిక రచన శ్రీమతి బి జోష్ మేరీ నిర్వహణ శ్రీ ఆల యోగానందేశ్వర రెడ్డి. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 19 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతతో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50